ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకి నమస్కారం. 100.1 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూలై నెల 23వ తేదీ గురువారం. సహాయం చేస్తే మర్చిపో, సహాయం పొందితే గుర్తుంచుకో అన్నారు మహాత్మా గాంధీ గారు. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మేనింతవరకు అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీసాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: ఆశ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి మరణం వరకు ప్రాణితో నిరంతర బంధాన్ని కలిగి ఉండేటటువంటిది మన శ్వాస మాత్రమే. నేను ఎవరు అనేటటువంటి అన్వేషణ మనిషిని అనాదిగా వెంటాడుతున్నటువంటి అతిపెద్ద ప్రశ్న. దేహం మారుతుంది, ఆలోచనలు మారతాయి, భావోద్వేగాలు అలల్లా వచ్చిపోతూ ఉంటాయి. శ్వాస మాత్రం భౌతిక దేహానికి ఆత్మకు మధ్య ఉండే సన్నని పొర. మనసు వేగంగా పరిగెడుతున్నప్పుడు అస్తవ్యస్తంగా ఉండేటటువంటి శ్వాస ప్రశాంతంగా ఉన్నప్పుడు లయబద్ధంగా సాగుతుంది. అంటే శ్వాసను గమనించడం ద్వారా మనం మన మనసును ఆలోచనలను నియంత్రించుకోవచ్చు. గాలి పీల్చుకోవటం విడిచిపెట్టడం ఒక ప్రక్రియ మాత్రమే కాదు, అది మనలోనే ప్రాణశక్తి. నేను ఎవరు అనేటటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు ఆత్మ పరిశోధనకు అదే మూలమని భావిస్తారు. ఈ ప్రశ్నకు శ్వాస సరి అయినటువంటి సమాధానం. అదే మనకి జీవశక్తి. శరీరం ఒక సాధనం మాత్రమే, శ్వాస దానికి జీవనాధారం. ఈ జగత్తు మాయా అని శ్వాస ద్వారానే మనకు అనుభవంలోకి వస్తుంది. ఒకసారి రమణ మహర్షి ఉపదేశానుసారంలో శ్వాస ధ్యానం ప్రాణాయామాలు ఆత్మజ్ఞానానికి దోహదపడతాయి అంటారు రమణ మహర్షి. శ్వాసలో ఆత్మను చూడటం, హృదయ కుహరంలో ఏకాగ్రత కల్పించడం ద్వారా మనసు లయబద్ధంగా మారుతుందని చెప్తారు. శ్వాస ద్వారా నేను అనే భావం

0: మనిషిలో ఏర్పడుతుంది. దాన్ని గమనిస్తే మనం ఎవరమో మనకు స్పష్టత వస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక జీవితానికి మార్గం సుగమం అవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి శ్వాసకు మనకు ఒక పరమార్థాన్ని బోధిస్తుంది. గాలిని లోపలికి తీసుకున్నప్పుడు సో అనేటటువంటి ధ్వని, అంటే మనం దాన్ని పరమాత్మగా భావించాలి. బయటకు వదిలేటప్పుడు హం అనేటటువంటి ధ్వని సూక్ష్మంగా వినిపిస్తాయి. దీనినే సోహం అంటే, దీనిని ఒక రకమైనటువంటి అజపా గాయత్రి అంటే, జపం చేయకుండా మనకు తెలియకుండానే మనం జపిస్తూ ఉన్నాం. సహజ స్థితిలోనే మనం జపిస్తున్నాం శ్వాస ద్వారా. దీనినే హంస గాయత్రి అని కూడా అంటారు. అంటే సహజంగా అందరూ వారికి తెలియకుండానే గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నట్లు మనం శ్వాస ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీనిని అనుసరించే కాబోలు సినీ కవి సీతారామ శాస్త్రి గారు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కవిత్వంతో పోల్చుకున్నారు. సాధారణంగా మనమందరం నేను వేరు, దైవం వేరు అనుకుంటాం. కానీ సోహ మంత్రం మనలో ఉన్నటువంటి చైతన్యం విశ్వమంతటా ఉందని మనకది గుర్తు చేస్తుంది. మనం శ్వాసగా మారినప్పుడు మనలోని అహం కరిగిపోయి విశ్వ చైతన్యంతో మమేకమవుతాం. శ్వాసకు గతం అనేది లేదు, భవిష్యత్తు కూడా లేదు, అది ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు మన ఆలోచనలు గతకాలపు వేదనల నుంచి, భవిష్యత్తు ఆలోచనల నుంచి విముక్తి కూడా కొంచెంసేపు మనం పొందుతాం. గమనించండి, కేవలం వర్తమానంలో జీవించటం అలవడుతుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి మనిషికి అసలైనటువంటి శాంతి, స్థితప్రజ్ఞత లభిస్తాయి. అప్పుడు మన యొక్క నిజస్వరూపం కూడా బోధపడుతుంది. నేను శ్వాసను అని గుర్తించడం అంటే మన ఉనికిని మనం తెలుసుకోవడమే. శ్వాస అనేది మన ప్రమేయం లేకుండానే సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ. ఇది గమనించగలిగితే జనన మరణాలకు అతీతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. సోహం ఆత్మ పరమాత్మల ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి శ్వాసను మనం ధూమపానంతోనూ మాదక ద్రవ్యాలతోనూ కలుషితం చేసుకుంటున్నాం. అనారోగ్యము, ఆయుక్షిణలకు మనమే కారణభూతులవుతున్నాం. కనుక మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమతుల్యంగా, పవిత్రంగా ఉంచుకుంటే రక్తపీడనము లేకుండా ఆరోగ్యంగా మరియు మన ఊపిరితిత్తులను మనం కాపాడుకోవటం జరుగుతుంది. ధూమపానంతోనూ మాదక ద్రవ్యాలతోనూ కలుషితం చేసుకుంటే అనారోగ్యం, ఆయుక్షీణం జరుగుతూ ఉంటుంది. కనుక మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమతుల్యంగా, పవిత్రంగా ఉంచుకుంటే మనలో ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం. ఈనాటి రైతు సమాచార కార్యక్రమంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ విధానం గురించి తెలుసుకుంటారు.

చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం గురించి తెలుసుకుందాం. చేపల పెంపకం మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగాల్లో ఒకటి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాల్లో చెరువుల ఆధారిత చేపల సాగు రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ప్రధాన వృత్తిగా మారింది. పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చడంలో, పోషకాహార భద్రతను కల్పించడంలో, గ్రామీణ ఉపాధిని పెంపొందించడంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక చేపల సాగులో అధిక సాంద్రతలో చేపల పెంపకం, అధిక మేతల వినియోగం, సరైన యాజమాన్య పద్ధతుల లోపం వలన చెరువులో నీటి నాణ్యత క్షీణించి అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వ్యాధుల నియంత్రణ కోసం రైతులు అధికంగా యాంటీబయోటిక్స్ వాడటం, రసాయనాలు ఉపయోగించడం జరుగుతుంది. కానీ దీనివల్ల సూక్ష్మజీవులు మందులకు నిరోధకతను పెంచుకుని సమస్యను మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చెరువు పర్యావరణాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరిచి వ్యాధులను నివారించే పద్ధతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రోబయోటిక్స్ వినియోగం ఒక సుస్థిరమైన, సమర్థవంతమైన పరిష్కారంగా ముందుకు వచ్చింది. ప్రోబయోటిక్స్ అనేవి ఉపయోగకర సూక్ష్మజీవుల సముదాయం. ఇవి చెరువు నీటి నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా చేపల ఆరోగ్యం వృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు లాభదాయకంగా ఉంది. ప్రోబయోటిక్స్ అనేవి జీవించి ఉండే ఉపయోగకర సూక్ష్మజీవులు. ఇవి చేపల సాగులో చెరువు నీటిలో, నేల, ఇంకా

జీర్ణకోశంలో సహజ సమతుల్యతను కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. సాధారణంగా వీటిని మంచి బ్యాక్టీరియాగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇవి హానికర సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకుని ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఏర్పరుస్తాయి. చేపల చెరువు ఒక సమతుల్య జీవన వ్యవస్థగా పనిచేస్తుంది. ఇందులో ఉపయోగకర హానికారక జీవులు రెండూ ఉంటాయి. ఈ సమతుల్యత దెబ్బతింటే నీటి నాణ్యత క్షీణించి చేపలు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను నివారించడంలో ప్రోబయోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెరువులో ఉపయోగకర సూక్ష్మజీవుల వృద్ధిని పెంచి హానికర బ్యాక్టీరియాను నియంత్రణలో ఉంచుతాయి. అంతేకాకుండా చెరువులో పేరుకుపోయే మేత అవశేషాలు సేంద్రియ వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతూ నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ వినియోగం అత్యంత ప్రాముఖ్యతను కలిగింది. ఇవి చెరువు పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తూ చేపల ఆరోగ్యం ఇంకా ఉత్పాదకతను పెంపొందించడంలో సహాయపడతాయి. ప్రోబయోటిక్స్ వాడటం వల్ల చెరువుల్లో ఉపయోగకర సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. చేపల పెంపకంలో ప్రధానంగా మూడు రకాల ప్రోబయోటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. నీటిలో వాడే ప్రోబయోటిక్స్, మేతలో వాడే ప్రోబయోటిక్స్, ఇంకా చెరువు నీళ్లలో వాడే ప్రోబయోటిక్స్. ప్రోబయోటిక్స్ లో సాధారణంగా అనేక రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు ఉంటాయి. చేపల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా నైట్రోసోమోనాస్, నైట్రోబాక్టర్ వంటి బ్యాక్టీరియా చెరువులోని నత్రజని చక్రాన్ని సమతుల్యంగా ఉంచి అమోనియా వంటి హానికర పదార్థాలను తక్కువ హానికర రూపాలకు మార్చడంలో సహాయపడతాయి. అలాగే లాక్టోబాసిల్లస్ వంటి సూక్ష్మజీవులు చేపల జీర్ణకోశంలో లాభదాయకంగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

మే ఇంతవరకు రైతు సమాచారం కార్యక్రమంలో చేపల పెంపకంలో ప్రోబయోటిక్స్ విధానం గురించి తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈనాటి మా ప్రసార వివరాలలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. ఏడు గంటల 15 నిమిషాలకు డాక్టర్ సలహాలు కార్యక్రమంలో నవజాత శిశువు నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు జరిగే శస్త్రచికిత్సల గురించి డాక్టర్ వెంకట నవ్యశ్రీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 7 గంటల 45 నిమిషాలకు యువ కిషోరం చంద్రశేఖర్ ఆజాద్ ప్రసంగం వింటారు. అనంతరం చిత్రగీతాలు. 8 గంటలకు సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వింటారు.

8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0874429503, మరొక నెంబర్ 2950399. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు వింటారు. 12:10 శాస్త్రీయ సంగీతం, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయ్ వాదనం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

5:30 చిత్రగీతాలు వింటారు. 6:35 జానపద సంగీతం ప్రేమ్ కుమార్ బృందం పాడిన పాటలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమంలో హైబ్రిడ్ నెపియర్ గడ్డి సాగు వివరాలు, గొర్రెలు మేకల్లో నట్టల నివారణ, ఇంకా బిందు సేద్యం ప్రాముఖ్యత. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఇవి ఈనాటి మా ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది.

0: తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెదపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: 280 కోట్ల రూపాయలు దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్థన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్థన్ చేయాలి సిస్టమ్. లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి, ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31 ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో GO 3 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, GO 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ITDAలో కూడా IAS ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, JAC సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్ తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరు

0: సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
1: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం, బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జులై 23వ తేదీన ముంబైలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జులై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विरोध प्रदर्शनानि चोद्धृत्य पुनः पुनः व्यवधानं कृतम्। अनन्तरं लोकसभा राज्यसभा च आदिवसं यावत् स्थगिते अभवताम्। भारतीय जनता पार्टी इति दलस्य वरिष्ठ नेता केन्द्रीय मंत्री च जेपी नड्डा अवदत् यत् छात्रैः उत्थापितं नीट प्रश्नपत्रस्य अनधिकृत प्रकाशन प्रकरणं राजनीति विषयः न कर्तव्यः। अस्मात् प्रकरणात् राजनैतिक लाभस्य प्राप्त्यै प्रयत्नः अपि न समीचीनः। असौ ह्यः नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन् अवदत् यत् एतत् अन्वेषणस्य विषयः अस्ति अथ अस्मिन् विषये गंभीर विमर्शस्य च आवश्यकता वर्तते। असौ एतदपि अवदत् यत् एषा गंभीरा समस्या अस्ति यस्याः विषये सम्यक् निष्कपटश्च विमर्शः अपेक्षितः।
1: गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, व्हाट आर द फैक्टर्स विच आर लीडिंग टू पेपर लीक, हु आर द पीपल इन्वॉल्व्ड एंड हाउ द सेंट्रल गवर्नमेंट हैज रिस्पॉन्डेड। जब हमारे ध्यान में कोई पेपर लीक आया है तो हमने किस तरीके से इसको एड्रेस किया है।
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर फिलीपींस देशस्य मनीला नगरे आयोजितस्य क्वाड देशानां विदेश मंत्रणां उपवेशनस्य अंतराले कनाडा देशस्य विदेश मंत्रणा अनीता आनंद इत्यनया सह मेलनम् अकरोत्। असौ सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे अवदत् यत् भारत कनाडा देशयोः मध्ये सहकार्यं निरन्तरं सुदृढं भवति। असौ एतदपि उक्तवान् यत् उभय देशयोः प्रधानमन्त्रिभ्यां निर्धारित लक्ष्याणां सिद्धि विषये वार्ता जाता। उत्तर मेसिडोनिया देशस्य राष्ट्रपति पदासीना गोर्दाना सल्जानोस्का दावकोवा इत्येषा अवदत् यत् विश्वस्य बृहत्तम लोकतन्त्रस्य भारतस्य राष्ट्रपतिः एका महिला अस्ति इति गौरवस्य विषयः अस्ति। सा एतदपि अवदत् यत् राष्ट्रपति पदासीनया द्रौपदी मुर्मू इत्यनया सह मेलनानन्तरं सा अतिप्रभाविता जाता तथा महिलाः विश्वे परिवर्तनम् आनेतुं समर्थाः सन्ति इति तया एतदपि अनुभूतम्। अद्य राष्ट्रिय प्रसारण दिवसः आचर्यते। अस्मिन्नेव दिवसे 27-99 वर्षे इंडियन ब्रॉडकास्टिंग कंपनी इत्यस्य संस्थानस्य अंतर्गते बॉम्बे केन्द्रात् देशस्य प्रथमं रेडियो प्रसारणं जातम्। 37-99 वर्षे जून मासस्य अष्टमे दिने इंडियन स्टेट ब्रॉडकास्टिंग सर्विस इत्यस्य नाम परिवर्त्य ऑल इंडिया रेडियो इति नाम स्थापितम्। अयं दिवसः भारतस्य विकासे शिक्षा प्रसारे तथा सांस्कृतिक रिक्थस्य संरक्षणे प्रसारणस्य महत्वपूर्णां भूमिकां प्रकाशयति इति वार्ताः।
2: आकाशवाणी महबूबाबाद जिल्ला समाचार लेखविंद अंदिस्तारु श्री एस पुरुषोत्तम।
3: మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. జిల్లాలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శకులకు నిర్వహించిన 3 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రామీణాభివృద్ధి నిధులను పారదర్శకంగా సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, పచ్చదనం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. కొత్తగూడలో మంత్రి సీతక్క ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంతో పాటు నూతన డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. మహిళలు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడంతో పాటు స్థానికంగానే చదువుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. కొత్తగూడలో ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, శాశ్వత భవనాల నిర్మాణంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ, దిశ చైర్మన్ పోరిక బలరాం నాయక్ అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం మరింత పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల పౌష్టికాహారం విషయంలో

0: ఎమ్మెల్యే భుక్యా మురళీ నాయక్ ప్రత్యేక దృష్టి సారించారు. మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, తరగతి గదుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేశముద్ర మండల కేంద్రంలో నూతన అగ్నిమాపక కేంద్రం, డీసీసీబీ బ్యాంకు భవనాన్ని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు అత్యవసర సేవలు మరింత వేగంగా అందించేందుకు అగ్నిమాపక కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు, ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు నూతన భవనం దోహదపడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. చిన్నారుల రక్షణ కోసం జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ 12ను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన చిన్నారులను గుర్తించి కుటుంబాలకు చేరవేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి హరీష్ గ్రామ వార్డు సభలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేయాలని సూచించారు. రైతులకు నానో యూరియా వినియోగంపై విస్తృత అవగాహన కల్పించి శాస్త్రీయ సాగు పద్ధతులను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజా సంక్షేమ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, బాలల రక్షణ వంటి రంగాల్లో చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. స్థానిక ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుని బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
1: మహబూబాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కు వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు

0: అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
1: ये गंभीर मसला है, हमें इस पर चर्चा करनी चाहिए और चर्चा करने का जो सबसे अच्छा माध्यम है वो है पार्लियामेंट और हम चर्चा के लिए तैयार हैं. गहन चर्चा के माध्यम से इसकी बारीकियों में हम जाएं, हमने किस तरीके इसको एड्रेस किया है और बाकी सरकारों को भी किस तरीके से इसमें एड्रेस करना चाहिए, क्या बिंदु है जिसके बारे में हमको गहराई से चिंतन करके उसका हमको का कोई रास्ता निकालना चाहिए ताकि हमारे छात्रों के साथ अन्याय न हो.
0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్టాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
2: चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
0: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hyd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యకుడు నికోసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యకుడు మిర్సియా అబ్రుడిన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోన్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రత

సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగగా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పీవీ సింధు, ఆయుష్ షెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్ చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు, ఆయుష్ షెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: आकाशवाणी को तगड़ केंद्र
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నవజాత శిశువు నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు జరిగే శస్త్రచికిత్సల గురించి డాక్టర్ వెంకట నవ్యశ్రీ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నెలకొల్పబడిన వీకేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా రకాల వైద్య సేవలు అందిస్తూ ముందుకు సాగుతూ ఉంది. దీనిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాకుండా వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి కూడా డాక్టర్స్ ని పిలిపించి వారంలో ఒకసారి, నెలలో ఒకసారి, ఫోర్త్ నైట్ లో ఒకసారి వారికి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల కొరత అయితేనేమి, లేకపోతే ఎక్స్పర్ట్స్ కొరత అయితేనేమి పరిగణలోకి పెట్టుకుని వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా డాక్టర్స్ పిలుస్తూ ఉంటారు. దీనిలో భాగంగా నెలలో 2 సార్లు విజయవాడ నుంచి ఇక్కడికి పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ వి నవ్యశ్రీ గారు వీకేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని సందర్శించి మరి అక్కడ ఉన్నటువంటి రోగులకి, ముఖ్యంగా నవజాత శిశువుల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్న పిల్లలకి

0: ఎలాంటి సర్జరీ అవసరం ఉంటుంది, వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది అనేది వారు అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ నవశ్రీ గారిని ఈరోజు ఆకాశవాణి కలవడం జరిగింది. డాక్టర్ నవశ్రీ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ముఖ్యంగా ఈ పీడియాట్రిక్ అనగానే దాంట్లో చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యమే ఉంటుందనేసి సామాన్యంగా మాకు అందరికీ తెలుసు, కానీ దీంట్లో ఒక సర్జరీ కూడా ఉంటుందనేది, ఇది ఒక కోర్స్ అనేది మాకు తెలియదు. మరి పీడియాట్రిక్ సర్జరీ అనేది స్పెసిఫిక్గా ఒక మెడిసిన్లో ఒక కోర్స్ అంటారా?
1: అవునండి, ఇది ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్. పీడియాట్రిక్ సర్జరీ అంటే అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుండి 12-13 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకి ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉంది అని అంటే దానికి మేము ఆపరేషన్ చేస్తామన్నమాట.
0: అంటే డాక్టర్స్ అప్పుడే డెలివరీ అయిన నవజాత శిశువుని వెంటనే డాక్టర్ కన్సల్టెన్సీకి తీసుకెళ్తారు, పీడియాట్రిషియన్ చూపిస్తారు, అంటే తన ఆర్గన్స్ అన్ని బాగున్నాయా, హెల్త్ ఎలా ఉంది చూస్తారు, టెస్ట్ చేస్తారు, చేసి అతనికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా రెక్టిఫై చేస్తారు. ఆ తర్వాతనే పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి ఇది కేసు రిఫర్ చేయబడుతుందా, ఎలా అంటారు?
1: అవునండి, ఎప్పుడైనా ఫస్ట్ బేబీ పీడియాట్రిషియన్ దగ్గరికే వెళ్తారు. పీడియాట్రిషియన్ అనేది ఒక మెడికల్ బ్రాంచ్, సో వాళ్ళు బేబీని ఎగ్జామిన్ చేసినప్పుడు బేబీకి ఏదన్నా ప్రాబ్లం లైక్ ఆపరేషన్ అవసరం పడుతుంది అన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మా దగ్గరికి పంపిస్తారు. సో అప్పుడు మేము బేబీని చూసి అప్పటికప్పుడే ఆపరేషన్ అవసరమా లేదు అంటే వెయిట్ చేయాలా ఏంటి అనేది చెప్తామన్నమాట.
0: డాక్టర్ గారు ఒక విషయం చెప్పండి, బేబీకి పుట్టిన వెంటనే సర్జరీ అవసరం ఉంటుంది లేదు అనేది ఎలా నిర్ధారణ చేస్తారు?
1: పుట్టిన వెంటనే బేబీస్కి కంజెనిటల్ ఎనామలీస్ అంటామండి, అంటే పుట్టుకతోనే వాళ్ళకి కొన్ని అవయవాలు సరిగా డెవలప్ అవ్వవు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది బేబీస్కి మోషన్ వెళ్ళే రంధ్రం ఉండదు, సో అలాంటి బేబీస్లో ఏమవుతుంది అని అంటే మనం ఆపరేషన్ చేయకపోతే లోపల పేగులు పగిలిపోతాయి అన్నమాట. సో అలాంటి బేబీస్కి మనం వెంటనే పేగు బయటపెట్టే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత 6 మంత్స్ తర్వాత ఇంకొక ఆపరేషన్ చేసి కింద రంధ్రం క్రియేట్ చేస్తాము. ఇంకో కొంతమంది బేబీస్కి పుట్టుకతోనే ఆహార నాళం అనేది సరిగా డెవలప్ అవ్వదు, సో ఆ బేబీస్కి కూడా మనం ఆహార నాళంని జాయిన్ చేసి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, సరిగా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది బేబీస్కి పుట్టుకతోనే కిడ్నీలో వాపులు ఉంటాయి, సో అవి కూడా కరెక్ట్ చేయాల్సి వస్తుంది.
0: కొంతమంది శిశువుల్లో మనం చూస్తున్నాం ఈ హెర్నియా హైడ్రోసిల్ ప్రభావం కూడా అనేది సమస్యగా మారుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ సమస్యలతో వాళ్ళు పుడతారు, ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు, వీళ్ళని ఎలా గుర్తించడం అనేది?
1: ఈ హెర్నియా హైడ్రోసిల్ అనేది చాలా కామన్ అండి, కనీసం 100లో 1 బేబీ కన్నా ఈ ప్రాబ్లం ఉంటుంది. హైడ్రోసిల్ అంటే ఏంటి అని అంటే బీజం చుట్టూ నీరు చేరుతుంది, ఇది ఎమర్జెన్సీ ఏమీ కాదు. సో బేబీస్ కనీసం 1-2 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా అలానే వాపు ఉంది అంటే మాత్రం దానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ ఆ వాటర్ తీసేసి ఆపరేషన్ అయిపోయింది అలా చెప్తారు, అలా కాదు. మనం కట్ చేసి ఆ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ కనెక్షన్ని మనం రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ హెర్నియా అనే ప్రాబ్లం ఏంటి అంటే బేబీకి పొట్టలో నుండి పేగు కిందికి జారి గ్రాయిన్ ఏరియా అంటాం అన్నమాట, అంటే గజ్జల్లోకి అక్కడికి వాపులాగా వస్తుంది. సో దానికి కూడా పొట్టకి అండ్ గజ్జల్లోకి కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ ని కూడా మనం రిపేర్ చేయాల్సి వస్తుంది.
0: హైడ్రోసిల్ ఉందన్నప్పుడు బేబీలో ఎలాంటి సింప్టమ్స్ మనం గమనించవచ్చు?
1: ఓకే, సింప్టమ్స్ ఏముంటాయంటే బేబీ ఏడ్చినప్పుడు గజ్జలలో వాపు రావడం, బీజం వరకు వాపు రావడం, ఇది యూజువల్ గా ఉండే ప్రాబ్లం. బట్ ఒకవేళ అలానే ఉంటుంది బయటకు వచ్చి పేగు అని అంటే కొంతమంది బేబీస్ లో ఏమవుతుంది అని అంటే ఆ పేగు మెలిక పడి ఆబ్స్ట్రక్షన్ అంటాం అన్నమాట, సో ఆ ప్రాబ్లంలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అలా పేగు మెలిక పడింది అంటే మాత్రం బేబీకి పొట్ట ఉబ్బిపోవడం, మోషన్ వెళ్ళకపోవడం, లేదు అని అంటే ఆకుపచ్చ రంగులో వాంతులు అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. ఒకవేళ ఇవి ఉన్నాయి అంటే మాత్రం బేబీకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
0: ఒక రకంగా చూస్తే మరి 9 నెలల సమయంలో ఎన్నోసార్లు ఒక 2-3 సార్లు స్కానింగ్ కూడా చేస్తూ ఉంటారు డాక్టర్స్, అంటే నవజాత శిశువు లేదా గర్భస్థంగా ఉన్న పిండం ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ కరెక్ట్గా ఉందా, ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తూ ఉంటారు కదా, అప్పుడే తెలిసిపోతుందా పుట్టబోయే బిడ్డకి అవకలనం ఉంది, మరి పుట్టినాక సర్జరీ అవసరం అవుతుంది అనేసి?
1: యా, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి టిఫా స్కాన్ చేస్తారు కదండి సెకండ్ ట్రైమిస్టర్లో, అప్పుడే తెలుస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే కిడ్నీలో వాపులు ఉండడము, లేదు అని అంటే యూరిన్ వెళ్ళే నాళం సరిగా లేకపోవడం, అందులో ఏదైనా బ్లాక్ ఉన్నా కానీ ప్రెషర్ వల్ల కిడ్నీస్ అనేవి ఉబ్బుతాయి. అండ్ ఇంకా కొంతమంది బేబీస్ లో ఏంటి అని అంటే పొట్టలో చిన్న చిన్న నీటి బుడగలాగా ఉంటాయన్నమాట, సిస్ అని అంటాము. సో అవి ఏదన్నా ఉన్నా కానీ మనకి బేబీ పుట్టే ముందు స్కాన్లోనే తెలుస్తుంది. సో ఇలాంటి బేబీస్ని ఏంటి అని అంటే బేబీ పుట్టిన వెంటనే కనీసం 1-3 రోజుల తర్వాత స్కాన్ చేసి చూసుకుని ఆ వాపు ఎలా ఉంది చూస్తాము. ఒకవేళ వాపు ఫాలో అప్లో 1-3 మంత్స్కి స్కాన్ చేసినప్పుడు తగ్గుతుంది, బేబీ బాగానే ఉంది, యూరిన్ వెళ్ళేటప్పుడు ఏడవడం, యూరిన్లో ఇన్ఫెక్షన్ లాంటివి ఏమీ లేవు అని అంటే మనం వెయిట్ చేసి చూడొచ్చు. ఒకవేళ అలా కాదు, ఒకవేళ వాపు పెరుగుతుంది సబ్సిక్వెంట్ స్కాన్స్లో అంటే దానికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా పడొచ్చు. సో అందుకే తల్లి కడుపులో ఉన్నప్పుడు చేసే స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అలాంటి బేబీస్ని కూడా మేము ఫాలో అప్లో ఉంచి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాము. చాలా మంది ఏం చేస్తారంటే స్కాన్లో ప్రాబ్లం ఉంటుంది అని తెలుస్తుంది కానీ బేబీ పుట్టిన తర్వాత తీసుకుని రారు, అన్లెస్ అండ్ అంటిల్ బేబీకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చి యూరిన్లో

0: ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం చాలా ఎక్కువ ప్రాబ్లం అయిన తర్వాత తీసుకుని వచ్చిన బేబీస్ని చూసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలా అవాయిడ్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు.
1: ఒక రకంగా మరి పేరెంట్స్ అనగానే వాళ్ళు పుట్టగానే పాపని వారికి జాండిస్ ఎఫెక్ట్ అయిందా, ఫీవర్ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే పాలు అరగడం లేదా, ఇది మాత్రమే చూస్తారు. ఇది మాత్రమే వాళ్ళకి బేబీ యొక్క ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుందని చూస్తారు. కానీ ఇంత డెప్త్గా వాళ్ళకి అన్నవాహికలో ప్రాబ్లం ఉందా, మూత్రనాళంలో ప్రాబ్లం ఉందా, లేకపోతే హెర్నియా ప్రాబ్లం ఉందా, ఇది ఏమి చూడరు. ఇదంతా తెలుసుకోవాలనంటే వాళ్ళకి కొంత అవగాహన అనేది కూడా ఉండాలి కదా.
0: అవునండి, అందుకే ఎప్పుడైనా ఏ ప్రాబ్లం అన్నా ఉంది బేబీస్కి అని అంటే ఫస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి. సో పీడియాట్రిషియన్ జనరల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు మాకు రెఫర్ చేస్తారు పీడియాట్రిక్ సర్జన్కి. సో మనం పెద్దవాళ్ళకి ఏదైనా ఎముకల్లో ప్రాబ్లం ఉంది అంటే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉంది అని అంటే ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ చిన్నపిల్లల దగ్గరకు వచ్చి మాత్రం అలా చెయ్యరు. చిన్నపిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలా కాదు, చిన్నపిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి పంపించాలి. సో పీడియాట్రిక్ సర్జన్ చూసి ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు.
1: ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే మీ దగ్గరికి వచ్చాక పేషెంట్ కండిషన్ చూసి సర్జరీ ఎప్పుడు పడుతుంది, ఎన్నిసార్లు పడుతుంది అని చూసిన తర్వాత ఎంత టైంలో వాళ్ళని రికవరీ చేయవచ్చు? అంటే వాళ్ళు అప్పుడప్పుడే ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కదా, వాళ్ళ బాడీ తట్టుకుంటుందా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సర్జరీ తర్వాత?
0: చిన్నపిల్లలందరిలో అండి మనం జనరల్ ఎనెస్థీషియాలోనే ఆపరేషన్ చేస్తాము. అది హర్నియా అయినా హైడ్రోసిల్ అయినా ఏ ఆపరేషన్ అయినా జనరల్ ఎనెస్థీషియాలోనే చేస్తాము. సో 4 to 6 hours తర్వాత బేబీస్ నార్మల్గా ఫీడ్ తీసుకోవడం అవన్నీ చేయొచ్చు. సో రికవరీ అనేది కంపేర్డ్ టు అడల్ట్స్ చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది, అండ్ హీలింగ్ కూడా చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది.
1: సర్జరీకి అవే పరిస్థితులు మరి నవజాత శిశువుల్లో ఏర్పడుతుందని అంటే దానికి ప్రధానమైన కారణం జెనెటికల్ అంటారా, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునేటువంటి ఆహార పద్ధతులు అంటారా?
0: చాలా కారణాలు ఉంటాయండి. జెనెటిక్ వన్ ఆఫ్ ది కాజెస్, అండ్ తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది అలాంటి దానిపైన అయితే ఎఫెక్ట్ ఉండదు బేబీస్లో ఏ ప్రాబ్లం వస్తుంది అనే దానికి. మెయిన్గా జెనెటిక్ ఇష్యూస్ వల్ల వస్తాయి.
1: ఎక్కువగా జెనెటిక్ ఇష్యూస్ వల్ల ఇలాంటి లోపాలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు. మరి దీన్ని అవాయిడ్ చేయాలనంటే ఏంటి, మెడికల్ టర్మ్స్ లో ఏమైనా సొల్యూషన్ అనేది ఉందంటారా?
0: జెనెటిక్స్ ని మనం మార్చలేము. సో మనం చేయగలిగింది ఏంటి అనంటే స్కాన్స్ చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంది అనంటే దాన్ని మనం మైండ్ లో పెట్టుకుని బేబీ పుట్టిన వెంటనే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఇది మాత్రం మనం చేయగలుగుతాము.
1: సహజంగా అప్పుడే పుట్టిన నవజాత శిశువుని పీడియాట్రిషియన్కి చూపించడం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో, చేయాలి కూడా. కానీ వెంటనే వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందనేసి డాక్టర్ తెలియజేసినప్పుడు వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో స్కానింగ్ ముందరే వాళ్ళకి రిజల్ట్స్ తెలుస్తాయి కాబట్టి డాక్టర్స్కి మెల్లిమెల్లిగా వాళ్ళని మోటివేట్ చేస్తూ పుట్టబోయే బిడ్డకి ఇలాంటి సమస్యలు వస్తే ట్రీట్మెంట్ ఉంది, మీరే కంగారు పడకండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత అనేది డాక్టర్లపైన ఉందంటారు.
0: అవునండి, తప్పకుండా ఉంది.
1: మరి అసలు చూస్తే పిల్లల్లో ఇలాంటి సమస్యలు అనేవి ఈ రోజుల్లో చూస్తే ఆపరేషన్ సపోర్ట్ చేసే కేసులు అనేవి సంఖ్య ఎలా ఉందంటారు?
0: ఆపరేషన్ చేసే లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనీసం ఒక ఓపీలో ఒక 10 మంది పేషెంట్స్ వచ్చారనుకోని కనీసం 2-3 ఆపరేషన్ చేయాల్సిన లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. చాలా కామన్ గా ఉంటాయి చిన్నపిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే బీజం కిందికి దిగకపోవడం. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి అంటే వీళ్ళు కూడా ఫాలోఅప్ లో ఉండాలి. కనీసం 3 to 6 months తర్వాత కూడా బీజం ఇంకా కిందికి రాలేదు అని అంటే వాళ్ళలో ఆపరేషన్ చేయాలి. ఇలాంటి బేబీస్ కూడా లైక్ 10 years కి 12 years కి వచ్చి అప్పటికేమవుతుంది అంటే లోపల బీజం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలా వచ్చిన బేబీస్ కూడా ఉన్నారు.
1: కొన్ని కేసులు కూడా విన్నాం మనం, యుక్త వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఆ విషయం తెలియక అలా దాచిపెట్టేసుకొని సమాజంలో చెప్పితే ఏంటో అనేసి ఒక న్యూనతాభావంతో ఉండిపోయేసి ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో అది రాబోయే కాలంలో వైవాహిక జీవితం మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చాలా మంది కూడాను ఇది ఏదో వాళ్ళకి తెలియని రోగం వచ్చింది, లేకపోతే సమస్య వచ్చింది, నలుగురికి చెప్తే మన పరువు పోతుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలా కాకుండా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే దానికి ట్రీట్మెంట్ కనుక చేయించుకుంటే ఇంకా మున్ముందు ఎక్కువ సమస్యలు మనం ఎదుర్కొనే అవకాశం లేకుండా ఉంటుందంటారు.
0: అవునండి, తప్పకుండా.
1: డాక్టర్ గారు, మరి ముఖ్యంగా హైడ్రోసిల్ హెర్నియాకి సంబంధించిన కేసులు మాత్రమేనా, లేకపోతే ఆడపిల్లల్లో కూడా సపరేట్గా ఏమైనా కేసులు మనం ఈ ఆపరేషన్కి సంబంధించి చూస్తున్నామా?
0: ఆడపిల్లల్లో అంటే కొంతమంది పిల్లల్లో ఏమవుతుంది అనంటే మానం మార్గం అనేది సరిగా ఉండదండి, లోపల సెప్టమ్, ఇంపర్ఫెక్ట్ హైమన్ అంటాము. సో ఒక సెప్టమ్ లాగా అడ్డుగా ఉంటుంది. సో బేబీకి 13 years 14 years వచ్చినా కానీ వాళ్ళకి ఇంకా మెనార్కీ అనేది రాదు, అంటే పెద్ద మనిషి అవ్వరు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము డీల్ చేస్తాము. ఒకవేళ సెప్టమ్ ఏదన్నా ఉంది అంటే దాన్ని రిపేర్ చేయడము ఇలాంటివి కూడా చేస్తాము.
1: అలా జరుగుతున్నాయా కేసులు?
0: జరుగుతాయండి.

0: జరుగుతున్నప్పుడు మరి మోటివేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అవేర్నెస్ తీసుకురావడం, ఇది పెద్ద సమస్య కాదు, జస్ట్ చిన్న సర్జికల్ ప్రాబ్లం ఇది, దీనివల్ల మనకు చాలా లైఫ్ అనేది చాలా ముందుకి చాలా సుఖవంతంగా సాగిపోతుంది, మీరు వాళ్ళ మోటివేట్ చేస్తూ ఉంటారా?
1: యా, మోటివేట్ చేస్తాము. ఫస్ట్ ఏంటి అని అంటే, పేరెంట్స్ బేబీకి స్నానం చేపించేటప్పుడు కానీ, లేదు అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానీ, వాళ్ళు ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే, నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఒక పీడియాట్రిక్ సర్జన్ కన్సల్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అంటే గనక లోపల ఇంకా ప్రాబ్లం పెరిగే ఛాన్స్.

0: చేసినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ఒక పీడియాట్రిక్ సర్జన్ కన్సల్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్ అండి. ఒకవేళ అలా కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అంటే గనక లోపల ఇంకా ప్రాబ్లం పెరిగే ఛాన్స్ ఉంటుంది.
1: అలా కాకుండా సర్జరీ సపోర్ట్ చేయకుండా, సర్జరీ అవసరం పడుతుంది కానీ సర్జరీకి కొంత టైం అనేది మీరు ఇస్తున్నారు, 5 మంత్స్ 6 మంత్స్ అట్లా టైం కూడా ఇస్తున్నారు. దీంట్లో వాళ్ళకి ఫిజికల్ గా ఏమైనా ఎక్సర్సైజులు చేపిస్తే బాడీని ఇది రెక్టిఫై అవకాశం ఉందంటారా?
0: ఈ హెర్నియా హైడ్రోసిల్ అనేవి ఒకవేళ అలానే ఉంటున్నాయి అంటే మాత్రం ఆపరేషన్ చేయాలి అండి. మెడిసిన్స్ కి తగ్గే ప్రాబ్లం లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసే తగ్గే ప్రాబ్లం అయితే కాదు.
1: ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో చాలా చూస్తుంటారు, నెంబర్ ఆఫ్ ఆపరేషన్ చేస్తుంటారు, మరి పిల్లలంతా కూడాను శారీరకంగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అంటారు?
0: చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతారండి. సో మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ కి లేచి ఆడుకుంటున్న పిల్లల్ని కూడా చూసాం, చాలా యాక్టివ్ గా ఉంటారు.
1: అంటే మెడిసిన్ కూడా అలా వచ్చేసింది, ఇప్పుడు ఏది కూడా సాధ్యపడదు అనడానికి లేదు.
0: అవును,
1: మీరు చెప్పినట్టుగా మార్నింగ్ ఆపరేషన్ అయితే ఈవినింగ్ కి అంత సెట్ అయిపోయే మెడిసిన్ కూడా మనకు అందుబాటులోకి వచ్చేసింది. మరి చిన్నపిల్లల్లో ముఖ్యంగా నవజాత శిశువుల నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లల్లో ఎలాంటి సమస్యలు వస్తాయి, వచ్చినప్పుడు వాటిని ఆపరేషన్గా ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది అనేది మా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు జరిగే శస్త్రచికిత్సల గురించి డాక్టర్ వెంకట నవ్యశ్రీ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసినవారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
4: మాటలు మీవి, పాటలు మావి.
3: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
4: మరొక నెంబర్ 2950-39.
5: ఒక మాట పది మాటలే, అది పాట కావాలని.
3: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
4: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణికి తొగడం కేంద్రం చిత్రగీతం వింటారు. ముందుగా జనక అయితే గనక చిత్రం నుంచి పాట వింటారు.

ఏం మాయ చేసావే చిత్రం నుంచి బెన్నీ దయాల్ కళ్యాణి మీనన్ పాడిన పాట.

0: మరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం యువ కిషోరం చంద్రశేఖర్ ఆజాద్ గారి ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: ఆజాద్ అంటే స్వతంత్రుడు అని అర్థం. స్వతంత్రుడు అంటే

అతనికి తలవంచని వాడు అని అర్థం. అతడే చంద్రశేఖర్ ఆజాద్. ఆజాద్ తండ్రి పేరు సీతారాం తివారీ, తల్లి పేరు జగరాణీదేవి. తివారీకి మొదటి సంతానం సుఖదేవ్, తరువాత ముగ్గురు పిల్లలు బాలారిష్టాల వల్ల చనిపోయారు. ఐదవ సంతానముగా చంద్రశేఖర్ 1906 జులై నెల 23వ తేదీన జన్మించాడు. చంద్రశేఖర్ జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలోనున్న బాంవారా అనే గ్రామం. చంద్రశేఖర్ మాత్రం చాలా చురుకుగా అందంగా ఉండే బాలుడు. అందరికీ ముద్దొచ్చే ముచ్చటైన వర్చస్సు అతనిది. చిన్నపిల్లవాణిగా ఉన్నప్పుడే ఆటపాటలలో అందరికీ నాయకత్వం వహిస్తూ అందరినీ అలరించేవాడు. చంద్రశేఖర్కి చిన్నతనంలోనే సాహసికమైన ప్రయోగాల మీద ఆసక్తి ఎక్కువ. చంద్రశేఖర్ చాలా చురుకైన వ్యక్తి. సీతారాం తివారీ తన మిత్రుడైన మనోహర్ లాల్ త్రివేదిని వారి ఇద్దరు కుమారులకు చదువు చెప్పమని కోరగా అతడు అందుకు అంగీకరించి తన దగ్గర ఉన్న మిగతా పిల్లలతో కలిపి విద్యాబోధన చేసేవాడు. త్రివేది పిల్లలకు చక్కని విద్య నేర్పడమే కాక క్రమశిక్షణ కూడా అలవాటు చేసేవాడు. ఎవరైనా తప్పు చేస్తే బెత్తంతో దండించడానికి కూడా వెనుకాడేవాడు కాదు. ఆజాద్ గురువులు చెప్పిందే కాకుండా లైబ్రరీలో మంచి మంచి గ్రంథాలు, చరిత్రలు చదవసాగాడు. రామాయణ భారతాలు చదివి వీరోచిత భావాలను పెంపొందించుకున్నాడు. పత్రికలు చదివి దేశ కాలమాన పద్ధతులను బాగా అర్థం చేసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు సహకరిస్తే పరిమిత స్వపరిపాలన ఇస్తామని వాగ్దానం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసి భారతీయులకు అన్యాయం చేసింది. దానికి కాంగ్రెస్ సంస్థ నాయకుడైన మోహన్ లాల్ కరంచంద్ గాంధీ గారు హతాశుడై బ్రిటిష్ వారికి గుణపాఠం నేర్పాలని ప్రజలకు సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని ప్రబోధించారు. ప్రజలలో బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువైంది. వీధుల కూడలలో విదేశీ వస్త్రాలు వేల ఖరీదువైనా సరే గుట్టలు గుట్టలుగా పోసి తగలబెట్టేవారు. ఆఫీసులలో నుంచి, విద్యాలయాల్లో నుంచి యువకులు తండోపతండాలుగా వచ్చి వారి విధులను బహిష్కరించి వారి వ్యతిరేకతను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఊరేగింపులుగా దిక్కులు పిక్కటిల్లేలా వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ పరాయి పాలన నశించాలి అనే నినాదాలతో హోరెత్తించారు. విదేశీ వస్త్రాలు కొంటే మన చేనేత పరిశ్రమ పడిపోయి దానిని నమ్ముకున్న భారతీయులు కరువుతో అలమటిస్తారని ప్రజలకు హెచ్చరికలు చేసేవారు. అటువంటి దేశభక్తి, స్వాతంత్ర్య పిపాస చంద్రశేఖర్ ని ఉర్రూతలూగించింది. విద్యార్థులకు నాయకుడై సింహ కిషోరంలా ప్రజలకు బాసటగా నిలిచి పరదేశ పాలన నశించాలి, మాతృదేశ దాస్య విముక్తి మనందరికీ ప్రధాన కర్తవ్యం అని ముక్త కంఠంతో ప్రచారం చేసేవాడు. ఒకరోజు చంద్రశేఖర్ నాయకత్వంలో విద్యార్థుల ర్యాలీ ప్రశాంతంగా వీధులలో సాగుతున్నది. 100 విద్యార్థుల వరకు ఉన్న దేశభక్తుల ఊరేగింపు అది. వందే మాతరం, భారత్ మాతాకు జై, ఇంక్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలు చేస్తున్నారు. చంద్రశేఖర్ వారిని ఒక క్రమ పద్ధతిలో లైన్ గా నడిపిస్తూ తను ముందుకి వెనుకకి జోరుగా తిరుగుతూ ఆర్గనైజ్ చేస్తూ అత్యుత్సాహంతో నినాదాలు చేస్తూ ప్రజలను ఉత్తేజితులను చేస్తున్నాడు. అదే సమయంలో ఒక పోలీస్ బృందం వచ్చి ఆ పిల్లల మీద లాఠీచార్జి చేసి కొట్టి హింసిస్తున్నారు. పోలీసులు గట్టిగా కొడుతున్నా బెదిరిపోకుండా ర్యాలీ నిర్వహిస్తున్నాడు. ఆజాద్ ను రెచ్చగొట్టేలా పోలీసులు తమ ఇష్టం వచ్చినట్లు బాధడంతో 4 విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. ఆ దృశ్యాన్ని చూసి చంద్రశేఖర్ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే రాయి తీసి ఒక పోలీసు మీద విసిరాడు. అతని తలకు తగిలి రక్తం కారుతూ ఉండగా అతడు నేల మీద పడ్డాడు. ఆ తర్వాత ఆజాద్ ను అరెస్టు చేశారు. కోర్టుకు అతన్ని పోలీసులు హాజరుపరిచారు. ఆ మెజిస్ట్రేట్ బోనులో నిలబెట్టిన ముద్దాయిని కళ్లల్లోకి సూటిగా చూశాడు. చంద్రశేఖర్ సింహపు పిల్లల చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఆ మెజిస్ట్రేటు తానే ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. నీ పేరేమిటి? జంకు కొంకు లేకుండా ఆజాద్ అని చెప్పాడు. ఆజాద్ అంటే సర్వ స్వతంత్రుడు అని అర్థం. నీ తండ్రి పేరేమిటి? భారత్ అని సమాధానమిచ్చాడు. నీ నివాసం అని అడగగా చెరసాల అని జవాబు ఇచ్చాడు. అతని గడుసు జవాబులకు మెజిస్ట్రేట్కి ఆశ్చర్యం కలిగింది. అయినా అతనికి 15 కొరడా దెబ్బలు కొట్టమని శిక్ష విధించాడు. చంద్రశేఖర్ ని పోలీసులు శిక్ష అనుభవించే చోటికి తీసుకువచ్చి అందరికీ కనపడేలా శిక్షను అమలు జరుపుతున్నారు. అతని చేతులను బలమైన కొయ్య చెక్కకు బిగించి కట్టివేశారు. తలారివాడు బలిష్ఠుడు, మహాకాయుడు, పెద్ద కొరడాతో వచ్చాడు. ఆ కొరడాను 2 జుళిపించాడు. ఆ వీరకిషోరం ఏమీ భయపడలేదు. అతని ముఖంలో చిరునవ్వు తాండవిస్తూనే ఉంది. తలారి వీపి మీద కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బ మీద దెబ్బ బలంగా కొడుతున్నాడు. అందరిలా అరవడం లేదు. చంద్రశేఖర్ చిరునవ్వుతో వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకు జై అంటూ ఆకాశంలో మేఘాలు చెల్లా చెదరయ్యేలా సింహగర్జన చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూడటానికి

0: తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. అతని ధైర్య సాహసాలు చూసి అందరూ అతనిని పొగుడుతూ ఉన్నారు. శిక్ష పూర్తయింది. అతన్ని బయటకు విడిచిపెట్టారు. అతని శరీరమంతా రక్తసిక్తమై కళ్లు మధ్యాహ్న మార్తాండులా నిప్పులు విరజుముతున్నాయి. ఈ వార్త టెలిగ్రామ్ కంటే వైర్లెస్ కంటే వేగంగా కాశీనగరం అంతా వ్యాపించింది. అతని చేతుల మీద ఎక్కించుకుని నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించిన వీర కేసరి అని జై జై ధ్వనులతో ఊరేగించారు. దానిమీదకు చంద్రశేఖర్ ఎక్కుతూ వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు నలుదిక్కులా ప్రతిధ్వనించేలా నినదించాడు. వాటికి ప్రజలు కూడా స్పందిస్తూ వారు కూడా నినాదాలు చేశారు. కోర్టులో నీ పేరేమిటని మెజిస్ట్రేటర్ అడిగినప్పుడు చెప్పిన ఆ పేరు ఆజాద్, సర్వస్వతంత్రుడు అని అన్న పేరునే అతని బిరుదుగా ప్రజలంతా సార్థక నామం చేశారు. అప్పటి నుంచే అతని పేరు చంద్రశేఖర్ ఆజాద్ అని స్థిరపడిపోయింది. అప్పటి నుంచి తన దేశభక్తిని, విప్లవ భావాలను, ఆత్మగౌరవాన్ని, స్వాతంత్ర కాంక్షను వ్యక్తం చేస్తూ సులభ శైలిలో ప్రజలకు వివరించేవారు. గాంధీగారి సహాయ నిరాకరణోద్యమం మహోజ్వాలంగా ఊపందుకున్నది. పల్లె పల్లెలకు కూడా వ్యాపించింది. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ జిల్లాలో చౌరీ చౌరా అనే గ్రామంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. లాహోర్ లో సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, భగవతి చరణ్, యశుపాల్ మొదలైన వారు నవభారత సభ అనే విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసి కార్యకలాపాలను సాగిస్తున్నారు. అప్పుడు ఆజాద్ ఆతృతతో వారితో కలిసి అదే సమయంలో ఒకవైపు ఆజాద్, మరోవైపు భగత్ సింగ్ నవభారత సభ కార్యక్రమాలను పటిష్టంగా జరుపుతున్నారు. ఆజాద్ భగత్ సింగ్ ను కాన్పూర్ లో కలవడంతో గంటల తరబడి చర్చించుకుని ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. చివరకు 1928 అక్టోబర్ 8-9 తారీఖుల్లో ఢిల్లీ పాతకోటలో రహస్యంగా సభ ఏర్పాటు చేసి ఈ సభలో ఒక సంయుక్త సంఘం ఉండాలని, దానికి ఇండియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనే పేరు పెట్టారు. అంటే హిందుస్థానీ సమాజవాది ప్రజాతంత్ర సేన అని అర్థం. ఆ పేరు భగత్ ప్రతిపాదించాడు. దానికి సర్వ సైనాధిపతిగా చంద్రశేఖర్ ఆజాద్ ని నియమించారు. 1929 లాహోర్ లో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 వృద్ధుడు లాలా లజపతి రాయ్ పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీ చార్జ్ జరిపాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక పంజాబ్ కేసరి నేల కొరిగాడు. విప్లవీరులు చూస్తూ ఊరుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆగ్రహంతో రగిలిపోతూ సాండర్స్ ను హతమార్చాడు. 1929 జులై 10 సాండర్స్ హత్య కేసు విచారణ ప్రారంభమైంది. ప్రభుత్వం 32 మందిపై నేరం మోపింది. పాత కేసులు అన్నిటినీ ముద్దాయిలపై బనాయించారు. ఏ రుజువు దొరక్కపోయినా ప్రస్తుత ముద్దాయిలే ఆ నేరంలో కూడా భాగస్వాములని తీర్పునిచ్చింది ఆ కోర్టు. తీర్పు ప్రకారం సర్దార్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులకు శిక్ష ఏమిటంటే మరణించే వరకు ఉరితీయాలి. 50 పేజీల తీర్పులో విప్లవకారులపైన అనేక హేయనీయమైన నిందా ఆరోపణలు చేశారు. ఆజాద్ మాత్రం ఈ కేసులో లేరు. 1931 ఫిబ్రవరి 27 తారీఖు ఉదయం సుఖదేవ్ రాజ్ తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఓ చెట్టు కింద ఆజాద్ కూర్చొని ఉన్నాడన్న వార్త తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే కాల్పులు జరుపుతుండగా ఆజాద్ కుడి చేతికి తగిలి గాయమైంది. వెంటనే తన దగ్గర ఉన్న రివాల్వర్ ను ఎడమ చేతికి తీసుకుని కాల్పులు జరపడం మొదలు పెట్టాడు ఆజాద్. హోరాహోరీగా కాల్పులు జరుగుతుండగా ఆజాద్ చేతిలో ఉన్న రివాల్వర్ లో ఒక గుండు మాత్రమే మిగిలిపోయింది. అక్కడి నుండి సుఖదేవును సురక్షితంగా వెళ్లిపోయేందుకు సహకరించాడు ఆజాద్. అప్పుడు నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో నేను చావను అంటూ ఆజాద్ చిన్న వయసులోనే శపథం చేసిన మాటలను నిజం చేస్తూ రివాల్వర్ ను తన కణతకు గురిపెట్టి పేల్చుకున్నారు. ఆ జాతీయ సమరయోధుడు భారత్ మాతాకు జై అంటూ నేల కొరిగాడు. 25 సంవత్సరాలు కూడా నిండని ఒక ధృవతార రాలిపోయింది. ఒక అనన్య సామాన్యమైన వీరతేజం అస్తమించింది. చంద్రశేఖర్ ఆజాద్ 15 ఏళ్లు నిండని అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కోసం సర్వ సమర్పణకు సిద్ధమయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ అంటే చంద్రుడు ధరించిన సిముడనే స్వతంత్రుడు అని అర్థం. అతడు పేరుకు తగినట్లుగా వీరాగ్రేసరుడు, సర్వ స్వతంత్రుడు. అటువంటి దేశభక్తిని వీరోచిత గాథ భారతీయుల హృదయాల్లో ఎప్పటికీ పవిత్రంగా ఉంటుంది. అదే మనం అతనికి అర్పించే ఘన నివాళి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితా.

0: తలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: ఇంతవరకు యువ కిషోరం చంద్రశేఖర్ ఆజాద్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంల సమయం 8 గంటలు కావస్తుంది. 8 గంటలకు సమాచార్ ప్రభాత్ హిందీలోనూ, 8:15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. జవహర్ నవోదయ విద్యాలయ జేఎన్వి 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షను 2027 నిర్వహిస్తుంది. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్నటువంటి సంబంధిత జిల్లాలో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2026-2027 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 మే 2015 నుంచి 31 జూలై 2017 మధ్య జన్మించిన వారే ఉండాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://cbseitms.rcil.gov.in. చిరునామా మరొకసారి https://cbseitms.rcil.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ 31 జూలై 2026. పరీక్షను 28 నవంబర్ 2026 నిర్వహిస్తారు. మరొక ప్రకటన. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆయుర్వేదం, యునానీ, సిద్ధి, హోమియోపతి వైద్య కోర్సుల్లో MD MS ప్రవేశాలకు NTA నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇది. అభ్యర్థులు BA MS, BU MS, BS MS, BHMS ఇవి పాస్ అయి ఉండాలి. AI APG ET 2026 స్కోరుతో ఎంపిక అనేది ఉంటుంది. ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల సమయాన్ని ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. మొత్తం

0: 480 మార్కులకు పరీక్ష ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు 2,700, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్కు సంబంధించిన వారు 2,450 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్లు 1,800 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://exams.nta.nic.in https://exams.nta.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. మీ దరఖాస్తును ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూలై 30, 2026. పరీక్షను ఆగస్టు 22, 2026న నిర్వహిస్తారు.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మీకు నచ్చిన పాటను ఫోన్ కాల్ ద్వారా వినడానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0874429503, మరొక నెంబర్ 2950390.

0: ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం మాలోత్ సుమన్ గారు, ఇంకా ఎం కోటేశ్వరరావు గారు. మీరు కోరే పాటను వినిపించడానికి సిద్ధంగా ఉన్న నా పేరు మౌనిక. కార్యక్రమంలో మొదటి కాలర్. హలో,
1: శుభోదయం
2: అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అంతర్జాతీయ ప్రపంచ ప్రసార దినచ రేడియో సందర్భంగా
2: ధన్యవాదాలండి. ఏ పాటను వింటారండి ఈరోజు?
1: పుట్టినీళ్ళు మట్టినీళ్ళు సినిమాలో ఇదే పాట ప్రతి చోట. నేను హైదరాబాద్ కేంద్రానికి మొట్టమొదటిసారి రాసిన పాట అమ్మది వితరణ ద్వారా.
2: ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ధన్యవాదాలు.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: अदि लक्षल लॉटरी नाका
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
4: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: శుభోదయం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
4: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురామ్ మేడం.
1: ఎలా ఉన్నారండి పరశురామ్ గారు?
4: చాలా బాగున్నా మేడం. వాళ్ళు పడుతున్నాయి మాకు మంచిగా.
1: మీకు వర్షాలు పడుతున్నాయా?
4: వర్షం పడుతుంది మేడం.
1: ఓకే అండి, ఏం చేస్తుంటారు?
4: మేడం, మా ఫోటో స్టూడియో జిరాక్స్ సెంటర్ మేడం.
1: ఓకే అండి, ఏ పాటను వింటారు మరి ఈరోజు?
4: సరే మేడం, కంచుకోట మేడం, ఎన్టి రామారావు, సావిత్రి మేడం.
1: ఓకే అండి, పాటను వినిపిస్తున్నాము, వినండి.
4: ధన్యవాదాలు మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటని వినిపిస్తున్నాము, వినండి.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
2: అవసరం మేడం గారు, నేను సొప్పైగూడ నుంచి అన్నప్పరన్ మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: నేను చాలా బాగానే ఉన్నానండి.
1: ఏం పాటను వింటారు ఈరోజు?
2: ఈరోజు సింహాలో నుంచి బంగారు కొండ మరిమల్ల దండ అనే పాట కోరుకుంటున్నానండి. పాట శ్రోతలందరికీ డెడికేట్ చేస్తూ.
1: ఓకే అండి.
2: మంగళవారం నాడు మధుమంజరి చాలా బాగుందండి, మూడు ముళ్ళ బంధం ఏడడుగుల అనుబంధం గురించి వెనుకా గారు చాలా విఫలంగా దాని తగ్గ పాటలు కూడా భార్యాభర్తలు అరమరకలు లేకుండా ఎలా ఉండాలి ఏంటి అనేది అంత విఫలంగా చెప్పారండి. రేణుకా గారికి, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాట వినిపించవలసిందిగా కోరుతున్నాను.
1: ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నామండి, వినండి.
2: థ్యాంక్ యూ.

0: కార్యక్రమం మరొక కాల్. హలో
1: హలో నమస్కారం.
0: నమస్తే అండి, కొంచెం రేడియో నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఈరోజు ఏ పాటను వింటారు? తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.

0: శివణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుడె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక కాలర్. హలో, నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఏం చేస్తుంటారు? ఓకే, ఏం పాటను వింటారు ఈరోజు? ఓకే అండి, అడిగిన పాటను వినిపిస్తున్నాం, వినండి.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
3: హలో మేడం, గుడ్ మార్నింగ్.
2: శుభోదయం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు మారవేణ శ్రీనివాసరావు. ప్రశాంతి నాయక్ లక్ష్మీ దేవపల్లండి.
2: చెప్పండి, ఏం చేస్తుంటారండి?
3: నేను సింగర్ అండ్ కాలేజ్ రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం.
2: ఓకే అండి, ఏ పాట కావాలి ఈరోజు?
3: నాకు ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమాలోంచి మనసులు మురిసే సమయం ఇది, కన్నులు మురిసే తరుణం ఇది. ఈ సాంగ్ ఏంటి మేడం?
2: ఓకే, చాలా బాగా పాడారండి, వినిపిస్తున్నాము, వినండి.
3: ఓకేనండి, ఓకే.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి. మీ మాటతో ఓ పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: థ్యాంక్ యూ మేడం. సుయాతార మండలం రాఘవపురం గ్రామం నుంచి పుణ్యేటి వెంకటరాములు మేడం.
0: వెంకటరాములు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం. నేను బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. ఏం చేస్తుంటారు?
1: నేను వ్యవసాయం చేస్తా ఉంటాను మేడం. ఇటు ఆకుకూరలో కూరగాయల బిజినెస్ ఉంది మేడం, షాపు పోస్ట్ ఆఫీస్ దగ్గర.
0: ఓకే, మంచిగా రన్ అవుతుందా మరి?
1: రన్ అయితే మేడం, మాకు ఎప్పుడు రన్ అయితేనే ఉంటుంది. మేము శ్రోతలకు మంచి సూచిస్తా ఉంటామా?
0: ఓకే అండి. ఏ పాటను వింటారు ఈరోజు?
1: ఈరోజు ప్రేమ పుస్తకం నుంచి ఓ పావురం అన్న పాట వినిపించండి.
0: సరే అండి, వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం. మన శ్రోతలందరికోసం.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో
1: హలో
0: నమస్తే అండి, మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం మేడం.
0: ఓకే అండి, సతీష్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం. ఆకాశవాణి కొత్త కేంద్రం కార్యక్రమాలు వింటూ ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలతో శ్రోతలకు ఇటు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తున్నా. అంటే నిరుద్యోగుల పాలిటే ఒక కల్పతరు మన కొత్తగూడెం.
0: అవునండి.
1: ఎందుకంటే విద్యా ఉద్యోగ సమాచారం ఉదయం పూట వస్తుంది, మళ్ళీ మంగళవారం సాయంత్రం యువవాణిలో కూడా వాళ్ళకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా సంపాదించుకోవడం మంచిగా చెప్తున్నారు.
0: అవునవును. ఏ పాటను వింటారండి ఈరోజు?
1: మేడం మాకు ముద్దుల మొగుడు సినిమాలో అరే గిలిగిలిగా ఉందారన్న సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: వింటున్నారు అందరి కోసం మేడం పాట.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: నమస్కారం మేడం గారు. నా పేరు సుల్తాన శ్రీనివాస్.
0: సుల్తాన్ గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం గారు. మీరు బాగున్నారు మేడం గారు?
0: బాగున్నానండి. ఏం పాటను వింటారు ఈరోజు?
1: ప్రేమనగర్ సినిమా నుంచి మనసు గతి ఇంత అయిన పాట కావాలి మేడం గారు.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
2: మర్చిపోగలను తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను మరువనివ్వదు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఝాన్సీ గిరూర్పాడు మండలం పాపపుర నుంచి మాట్లాడుతున్నాను.
0: ఝాన్సీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. ఏమన్నా చేస్తుంటారా, హౌస్ వైఫా?
1: వ్యవసాయం పనులు చేస్తాం మేడం.
0: ఓకే అండి, ఏం పాటను వింటారు మరి ఈరోజు?
1: శ్రీరామరాజ్యం చిత్రం నుండి సీతా శ్రీమంతం సాంగ్ ప్లే చేయండి.
0: సరే అండి, వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో పాటు కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? ఓకే అండి. ఎలా ఉన్నారు?
1: ఓకే ఫైన్ మేడం. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. ఏం పాటను వింటారు ఈరోజు?
1: ఈరోజు హీరో జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా నాకు పూజ చిత్ర నుంచి ఎన్నెన్నో జన్మల బంధమని హీరోతో ఉన్న సంబంధంగా నాకు ఈ పాట ప్రసారం చేయండి మేడం.
0: ఓకే అండి, వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో మరొక శ్రోత, హలో, శుభోదయం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. రాధాపసి గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఏం పాట వింటారు ఈరోజు?
2: నాకు మగధీరు సినిమా నుంచి ఇంటి పేరు అనురాధం ముద్దు తెరుమమ్మ కారని పాట కావాలి.
1: తప్పకుండా అండి, వినిపిస్తున్నాము, వినండి.
2: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక కాలర్. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే అండి.
0: ఏం పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే.
0: ఏం పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు కార్తీక్ వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవి మండలం ప్రసాద్ నగర్ నుంచి.
0: ఓకే అండి, ఏ పాటను వింటారు?
1: బంతులమ్మ చిత్రంలోని
0: వినిపిస్తున్నాం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో మేడం, గుడ్ మార్నింగ్.
0: శుభోదయం అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పద్మావతి గారు ఎలా ఉన్నారండి? ఏదైనా చేస్తుంటారా, హౌస్ వైఫా? ఓకే అండి. ఏ పాటను వింటారు ఈరోజు? ఓకే అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరో కాలర్. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ మాట తో పాట కార్యక్రమానికి స్వాగతం. రాములు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం.
0: బాగున్నానండి. ఏం పాట వింటారు ఈరోజు?
1: ఈరోజు వచ్చేసి జీవన జ్యోతి నుండి మంచి సాంగ్.
0: ఓకే అండి, అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: మన శ్రోతలందరి కోసం మేడం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో చివరి శ్రోత. హలో,
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రమేష్ మేడం, లక్ష్యం గోపల్ మండలం సీతారాంపురం నుంచి మేడం.
0: ఓకే అండి, ఏ పాటను వింటారు ఈరోజు?
1: మేడం మస్కా మూవీ నుంచి ఏ పాట అయినా పాడలేదు మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా అండి?
1: బాగున్నా మేడం.
0: ఓకే అండి, అడిగిన పాటను వినిపిస్తున్నాము, వినండి.
1: ఓకే థ్యాంక్.

మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ లవ్ కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు మాలోత్ సుమన్ గారు, ఇంకా ఎం కోటేశ్వరరావు గారు. ఇంతసేపు మీతో ముచ్చటించిన నా పేరు మౌనిక.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఏకచిత్రగానం శీర్షికన వర్షం చిత్రం నుంచి పాటలు వింటారు. పాడినవారు కల్పన, దేవి శ్రీప్రసాద్, కార్తిక్, శ్రేయా ఘోషల్, ఎస్పి చరణ్, సుమంగళి. చిత్ర సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.

మూడు వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది,

మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

నేనింతవరకు ఏకచిత్రగానం శీర్షికన వర్షం చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి కొత్తవడం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో మన్మధుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినండి.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: పౌర్ణమి చిత్రం నుంచి పాటను వింటారు.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్.
1: ఎవరికి?
0: నీకు.
1: నాకా?
0: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
0: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
2: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

మీరు విన్న పాట గుణచిత్రంలోనిది. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం నుంచి విజయ్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ పాడిన పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు.

0: చిత్రగీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం యమదొంగ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మమతా మోహన్ దాస్ పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించారు జొన్నవిత్తుల. సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి.
1: ఏం కావాలా?
2: Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! Hey! H

0: 잠깐만. 예스.
1: 프로부 라이트

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
1: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు విందాం గజిని చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర, బాంబే జయశ్రీ పాడిన పాటకు సాహిత్యం అందించారు వెన్నెలకంటి.

మీరు వింటున్న పాట వర్షం. చిత్రం కోసం మల్లికార్జున్ కల్పన పాడిన పాట. ఈ పాటకు సాహిత్యం అందించారు సిరివెన్నెల, సంగీతం సమకూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు విన్న పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట, చిత్రం చెన్నకేశవరెడ్డి.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
0: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
0: మరొక నెంబర్ 2950393.
2: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

శ్రోతలు వింటున్నారు 100.1 MHz పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం పెదరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. ఈ పాటకు సాహిత్యం సమకూర్చారు భువనచంద్ర.

ఇప్పుడు విందాం వెన్నెలకంటి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఈ పాటను ఆలపించారు మనో చిత్ర. చిత్రం ఘరానా బుల్లోడు.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు

0: పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ. ఒక్కో
9: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
10: ఆ చిహ్నం లేకపోతేనో?
9: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
11: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
12: BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
13: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: మీరింతవరకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాద్యం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా

నారాయణి, ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30కి ప్రారంభమవుతుంది. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి

0: ఇక వివరాలు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించేవారిని ఏమాత్రం ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. సింధూ నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైందని, సమగ్రమైందని, పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతరేని హరీష్ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదం దేశ విధానంగా వినియోగిస్తున్న పాక్ దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, సహకారం, పరస్పర విశ్వాసం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఐరాస భద్రతా సమితి ఉన్నత స్థాయి ఓపెన్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన హరీష్, అసత్య ప్రచారం ద్వారా పాకిస్తాన్ తన వాదాన్ని నమ్మించాలని చూస్తోందని విమర్శించారు. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం తొలినాళ్ల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అవిభాజ్య భాగమని నొక్కి చెప్పారు. రాజ్యాంగపరమైన, న్యాయపరమైన ఈ నిజాన్ని పాక్ విస్మరించరాదని, భారత భూభాగాన్ని పాక్ ఆక్రమించడమే అసలైన సమస్య అని వ్యాఖ్యానించారు.
1: Our position on the Indus Water Treaty remains clear and consistent. Cooperation on the basis of mutual trust and goodwill cannot be expected when cross-border terrorism is regularly deployed as an instrument of state policy. As for the Union Territory of Jammu and Kashmir, it has always been, is, and will remain an integral and inalienable part of India. This is the constitutional and legal reality that Pakistan deliberately chooses to ignore.
0: ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న 33వ ఆసియాన్ రీజనల్ ఫోరం మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఉగ్రవాదాన్ని తాము సహించబోమని, స్వతంత్ర సుహృద్భావ సమ్మిళిత సంబంధాలకే భారత్ ఓటు అని స్పష్టం చేశారు. సంక్లిష్ట ప్రపంచ పరిస్థితుల నడుమ ఇండో పసిఫిక్ ప్రాంత రాజకీయ భద్రతా అంశాలను చర్చించే కీలక వేదికగా ఆసియాన్ రీజనల్ ఫోరం నిలుస్తోందని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్, సెంటర్ ఇండియన్ ఓషన్ రీజన్, ఇండో పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పథకాల వంటి వాటి ద్వారా నౌకాయాన భద్రతను పెంపొందిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో భారత నావికాదళం సేవల వల్ల పైరసీ, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి చర్యల కట్టడి సాధ్యమవుతోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో భారత్ ప్రభావిత దేశాలకు సహాయక బృందాలు, ఔషధాలు, వైద్య బృందాలను పంపి మద్దతునిస్తోందని గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అణ్వస్త్ర నిరోధం వంటి సూత్రాలు నీరుగారుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్, సైబర్ క్రైమ్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బాధ్యతాయుతమైన ఆలోచనలతో కూడిన విధానమే సరైందని అభిప్రాయపడ్డారు. ఆసియాన్ సమావేశాల నేపథ్యంలో డాక్టర్ జయశంకర్ బ్రూనై, పాపువా న్యూగిని విదేశాంగ మంత్రులతో విడివిడిగా సమావేశమై కీలక అంశాల గురించి చర్చలు జరిపారు. చోల్పాస్ అటా నగరం వేదికగా నేడు ప్రారంభమయ్యే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మన విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 2 రోజుల కిర్గిస్థాన్ పర్యటన చేపడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరగబోయే ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సుకు ముందస్తుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటైంది. ఈ సందర్భంగా కీలక రంగాల్లో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరంగా ప్రాముఖ్యత కలిగిన అంశాలను విదేశాంగ మంత్రులు చర్చించడమే కాకుండా దేశాధినేతల తుది నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా పత్రాలను, నిర్ణయాలను ఖరారు చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 3 దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. కోట్రోచెని రాజభవనాన్ని చేరుకున్న సందర్భంలో రాష్టపతిని అధికారిక లాంఛనాలతో స్వాగతిస్తారు. రొమేనియా దేశ అధ్యకుడు నికుసోర్ డాన్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపిన అనంతరం పలు అవగాహన ఒప్పందాలపై ముర్ము సంతకాలు చేస్తారు. ఇక ఆ దేశ ప్రథమ మహిళ ఈ రాత్రి రాష్టపతి గౌరవార్థం అధికారిక విందును ఏర్పాటు చేస్తున్నారు. రేపు భారత్ రొమేనియా వ్యాపార సభ్యులను, స్థానిక భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. యూరోపియన్ యూనియన్లో రొమేనియా భారత్కు విలువైన భాగస్వామిగా కొనసాగుతోంది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1927లో మన దేశంలో ఇదే రోజు

తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పోషించిన పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటుండడం విశేషం. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. వెన్నుచూపని ఆజాద్ ధైర్య సాహసాలను, అతులిత దేశభక్తిని దేశం ఎన్నడూ మరువజారదని, ఎందరో యువకులకు ఆజాద్ స్ఫూర్తిగా నిలిచారని సోషల్ మీడియా పోస్టులో మోదీ పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికే అర్పించిన మహానేత ఆజాదని, మాతృభూమి దాస్య శృంఖలాలు విడిపించడమే పరమ లక్ష్యంగా పనిచేసిన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ నివాళి సందేశంలో పేర్కొన్నారు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, జాతీయత భావాన్ని ప్రతి భారతీయుడి గుండెలో ఆజాద్ మేల్కొల్పారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశంలో జాతీయత భావాన్ని జాగృతం చేయడంలో తిలక్ తరతరాలకు తరగని స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో దేశ సంస్కృతి వ్యాప్తి కోసం ఆయన చేసిన కృషి అనుపమానమైందని మోదీ అన్నారు. వాతావరణం. గుజరాత్, మధ్య మహారాష్టలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని తెలియజేసింది. రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, విదర్భ సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. క్రీడలు. క్రికెట్. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఇదే వేదికపై శని ఆదివారాల్లో మిగతా 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇరు జట్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్లో 14 సార్లు తలపడగా 11 మ్యాచ్లలో విజయం సాధించి భారత్ ఆధిక్యంలో ఉంది. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈ రోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సింధు నదీ జలాల ఒప్పందం సుస్పష్టమైనదని, సమగ్రమైనదని, ఇందుకు సంబంధించి సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ వ్యాఖ్యలు అర్థరహితంగా మారాయని ఐక్యరాజ్య సమితికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ చెప్పారు. మూడు దేశాల పర్యటన తుది అంకంలో భాగంగా ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ము రొమేనియా రాజధాని బుకరెస్ట్ చేరుకోనున్నారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత జింబాబ్వే పురుషుల టీ20 మూడు మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. నమస్తే.

శంకర్ మహదేవన్ చిత్ర పాడిన పాటకు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతానికి, భాస్కర్ భట్ల సాహిత్యం, చిత్రం సంక్రాంతి.

మున్న చిత్రం కోసం భాస్కర్ పట్ల సాహిత్యానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా ఈ పాటలను ఆలపించారు కైలాష్ కేర్, సుజాత

మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం. 1:50 ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 2:00 మిడ్ డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన

వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని, యువత భవిష్యత్తుకు హాని కలిగించేందుకు ప్రయత్నించే వారిని ఏమాత్రము ఉపేక్షించబోమని నరేంద్ర మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 క్రీడా పోటీలను మంత్రి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ 2036 నాటికి టాప్10 క్రీడా దేశాల జాబితాలో ఇండియాకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రీడా రంగాభివృద్దికి మోదీ సర్కార్ పలు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. విమానాశ్రయాలు, ప్రముఖ పరిశ్రమలు వంటి జాతీయ ఆస్తుల సంరక్షణలో సిఐఎస్ఎఫ్ సేవలు అభినందనీయమన్నారు. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్దమవుతోందని తెలిపారు. 2047 నాటికి టాప్5 క్రీడా దేశాల సరసన ఇండియాకు చోటు దక్కేలా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐఎస్ఎఫ్ ఏడీజీ సౌత్ పద్మాకర్ ఎస్ రాన్సిపే, నిసా డైరెక్టర్ ఐజీ హర్పీత్ కౌర్ సోహి, ఎస్ఆర్ శరవణంతో సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. మరమ్మతు పనుల పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మున్సిపల్ పరిపాలనా విభాగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తి కాకుండా టెండర్లు పిలవద్దని స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించిన ముఖ్యమంత్రి సైబరాబాద్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహం, జంక్షన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుస్నాబాద్ లో ఆయన ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందజేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా ప్రతి ఇంటిని సందర్శించి ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ది, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర పోరు సమయంలో సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రసారమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల

0: కళాశాలల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ది, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యాశాఖ హెటెరో ఫార్మాస్యూటికల్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో నైపుణ్య శిక్షణ, ఇంటర్న్షిప్లు, క్యాంపస్ నియామకాలు, పరిశ్రమల పరిచయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ రాష్ట వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న అర్చకులు, గిరిజన అర్చకుల ప్రతినిధులతో హైదరాబాద్లో ముఖాముఖి సమాపేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ధూపదీప నైవేద్యం, బత్యం పెంపు, అర్చకుల పిల్లలకు ఉచిత వేద విద్య, 250 గజాల నివాస స్థలాల కేటాయింపు, హెల్త్ కార్డుల జారీ వంటి డిమాండ్లను ప్రతినిధులు కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని తక్కువ కాలంలో అధిక ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని మహబూబాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ప్రశాంత్ కుమార్ రైతులకు సూచించారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఎల్నినోను సమస్యగా కాకుండా అవకాశంగా మార్చుకోవాలి. నీటిని పొదుపు చేస్తూ కూరగాయల సాగు, పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటి పారుదల, వర్షపు నీటి సంరక్షణ వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
0: రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వరంగల్లో ఈ నెల 25న బీరన్న బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యకులు సదానందం, కార్యదర్శి నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం భక్తులు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం, రాష్ట్ర ఆహార భద్రతా కార్డుల కింద నమోదైన రేషన్ కార్డు లబ్దిదారులందరికీ ఈకేవైసీ తప్పనిసరి చేసినట్టు జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. రేషన్ కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ ప్రామాణీకరణను పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పాలకవర్గానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సెస్ పరిధిలో విద్యుత్ సరఫరా బాధ్యతలను ఎన్పీడీసీఎల్కు అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, అలాగే సహకార చట్టం సెక్షన్ 51 కింద లావాదేవీలపై వివరణకు ఇచ్చిన ఆదేశాలను, విచారణకు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పాలకవర్గం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన విద్యార్థుల విద్యాభివృద్దికి ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. వావుదాం గిరిజన ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించి ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరీక్షా పత్రాల లీకేజీకి పాల్పడిన వారిపై త్వరితగతిన కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో క్రీడలకు 4,480 కోట్ల రూపాయలు కేటాయించి దేశంలో క్రీడల అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్లోని శాసనసభా భవనంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి.
1: అందరికీ నమస్కారం. ఈ వారం మనం ఒక విశిష్ట అతిథిని కలుసుకోబోతున్నాం బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా. మీరందరూ ఆనందపడి ఆశ్చర్యపడే వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఇది నాకు ఒక మహదావకాశంగా నేను భావిస్తున్నాను. తొలితరం దూరదర్శన్ నుంచి నవతరం శాటిలైట్ ఛానళ్ల వరకు విజువల్ మీడియా రంగంలో ఆమెదొక ప్రత్యేక ప్రస్థానం. ప్రోగ్రాం ప్రజెంటర్గా, డాక్యుమెంటరీ నిర్మాతగా తనొక అద్వితీయమైన ప్రయాణం. సౌందర్యం, సృజనాత్మకత, సామాజిక సేవలు కలగలిసిన చెమట చుక్క ఆమె. వ్యాఖ్యానపు దుర్గం ఆమె మన పురాణం విజయదుర్గ గారు. మీకు గుర్తొచ్చింది కదా, మన దూరదర్శన్ ఛానల్లో ఎప్పుడు కూడా ఆవిడను చూస్తూ మనం అందరం కూడా స్ఫూర్తి పొందిన వారమే. ఈరోజు మన స్టూడియోలో వారున్నారు. అసలు మొదట తన ప్రస్థానం ఆకాశవాణి నుంచి అన్నది చాలా మందికి తెలియదు. అందుకని ఈరోజు వారి ముచ్చట్లతో మనం బ్రాడ్కాస్టింగ్ డేని సఫలం చేసుకుందాం. నమస్కారం అండి విజయదుర్గ గారు.
2: నమస్కారం అండి.
1: మీకు సాదర స్వాగతం ఆకాశవాణికి.
2: ఆనందం అండి, చాలా కృతజ్ఞతలు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా నేను ఆకాశవాణిలోకి అడుగు పెట్టడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని వింటున్న మన ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నా ప్రస్థానం ఆకాశవాణితో ప్రారంభమైంది, అది ఆ మాటలు లక్ష్మి గారు చెప్తారు.
1: సంతోషం అండి. అసలు ఇది నాకు పెద్ద ఆశ్చర్యం, ఎందుకంటే ఉల్లి తెర మీద మిమ్మల్ని చూస్తూ చాలా మంది అసలు ఇట్లా మాట్లాడాలి, ఇలా ఉచ్చరించాలి, ఇలా వాగ్ధార ఆ ప్రవాహం ఆ విధంగా ఉండాలి అనుకుంటూ అందరం పెరిగిన వాళ్ళమే. మరి అసలు మీ బాల్యం ఏంటి, అసలు మీరు ఇటువైపు ఈ దూరదర్శన్ కానీ ఆకాశవాణి వైపు రావడానికి మిమ్మల్ని స్ఫూర్తి ఉత్సాహపరిచిన సంఘటనలు ఏంటి?
2: నా బాల్యం అంటే నేను పుట్టింది పెరిగింది అంతా విజయవాడ అండి. కొన్నాళ్ళు మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఆయన, సో దానివల్ల ఆయనకి తరచుగా బదిలీలు అవుతూ ఉండేవి. ఆ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఒకసారి మా అమ్మమ్మ తాతగారు ఉన్న ఊరి పేరు కంచికచర్ల, ఆ కంచికచర్లకి నాన్నగారికి బదిలీ అయింది. అక్కడ ఒక 3-4 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడు నేను మొట్టమొదటిసారిగా రేడియోలో కార్యక్రమాలు విన్నాను.
1: చిన్నపిల్లగా
2: 5 ఏళ్ళుంటాయి, 5-6 ఏళ్ళుంటాయండి, అంతకంటే ఉండవు. సో ప్రొద్దున లేస్తే సంస్కృత శ్లోకంతో మొదలయ్యేది ఆకాశవాణి కార్యక్రమాలు. వాగ్భూషణం భూషణం అని అంటే అది ఎంత చక్కగా ఫ్రేమ్ చేశారంటే, నిజమేనండి, ఆకాశవాణికి వాక్ అనేది ఒక అలంకారం. ఇక్కడ ఆకాశవాణిలో మన గొంతు వినిపించాలంటే భాషలో ఒక స్పష్టత, ఉచ్చారణ దోషాలు లేకుండా మాట్లాడటం, మాడ్యులేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ కూడా చాలా జల్లెడ పట్టి తీసుకుండేవాళ్ళని తర్వాత తెలిసింది. అప్పట్లో నేను మా పెద్దవాళ్ళు రేడియో పెడితే, రేడియోనే పెద్ద ఎంటర్టైన్మెంట్, ఇదంటే మాకు వినోద సాధనం
1: లేదు,
2: పల్లెటూరులో సినిమాలు అవి ఏం లేవు. సో అందువల్ల ఏంటంటే ప్రొద్దున పూట 7 గంటలకి వార్తలు, అద్దంకి మన్నార్, తర్వాత రాజ్యలక్ష్మి గారు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్దవాళ్ళు వార్తలు చదివేవాళ్ళు. తర్వాత ఆదివారం ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండేది, బాలానందం. బాలానందం తర్వాత తెలుగు సినిమా,
1: సంక్షిప్త
2: శబ్ద చలన చిత్రం అని చెప్పేవారు. చెప్పి ఇవాళ ఫలానా సినిమా, ఫలానా ఆర్టిస్టులు అని చెప్పేవాళ్ళు. 3 గంటలకు 3:30కు వేసేవాళ్ళండి ఆ సినిమా. సో అప్పటికేమయ్యేదంటే మా పెద్దవాళ్ళందరూ రెడీ అయిపోయేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేసుకుని, ఇల్లంతా శుభ్రం చేసుకుని. ఆ రేడియో ఎట్లా ఉండేదంటే, టీవీ వచ్చిన కొత్తలో టీవీ ఉండే చూడండి, అంత పెద్ద సైజ్ రేడియో ఉండేది. దానికోసం ఒక ప్రత్యేక

0: ప్రత్యేకమైన టేబుల్. తర్వాత రేడియోకి ఏరియల్ ఉండేది, టీవీకి యాంటీనా లాగా. అది మన దోమతెరలాగా జల్లెడు జల్లెడుగా ఉండి అరిచేతంత వెడల్పు ఉండేదన్నమాట. అది ఒక 5-6 మీటర్స్ ఉండేది. అది పెరట్లో కట్టేవారు. నాకు బాగా గుర్తు ఏంటంటే
1: కూరగాయల పందిళ్ళు.
0: మాది పెద్ద ఇల్లు, అందులో పెరట్లోనేమో కూరలు అవి పెంచేవారు, పొట్లకాయలు వాటన్నిటికీ కూడా ఒక పందిరి వేసేవాళ్ళు. ఆ పందిరికి ఈ యాంటీనా కట్టేవాళ్ళు. కడితే ఏవయ్యేదంటే మనకు శబ్దం బాగా వస్తుంది. విజయవాడ స్టేషన్ ఎక్కువ వినేవాళ్ళం.
1: అవును.
0: సో అదేమయ్యేది, మధ్య మధ్య గాలికి కానీ వర్షం కానీ అది పడ్డప్పుడు కొంచెం కదిలితే ఇక్కడ రేడియోలో గరగరా బరబరా అని సౌండ్స్ వచ్చేవి. దాంతో కొంచెం ఇబ్బంది అయ్యేదన్నమాట. సో ఈ సంక్షిప్త శబ్ద చిత్రం అని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూసి, వాళ్ళు అనౌన్స్ చేయగానే ఆ సినిమాలో ఈ మాట్లాడుతున్నది నాగేశ్వరరావు గొంతులాగా ఉంది, శ్రీరంగారావు గొంతులా ఉంది, సావిత్రి గొంతులా ఉంది అని పెద్దవాళ్ళు అనుకుండేవాళ్ళు. మన సుశీల్ గారు పాటలు పాడితే ఈ పాట ఈవిడికి పాడింది, ఈ పాట ఈవిడికి పాడింది అని అదొక పెద్ద చర్చా కార్యక్రమం.
1: అవును,
0: సినిమాల్లో.
1: అవును.
0: అలాగే నవలలు చదివేవాళ్ళు రేడియోలో, ఆ నవలలు ఫాలో అయ్యేవాళ్ళు.
1: నవలా పఠనం
0: ముఖ్యంగా నాకు గుర్తున్నది ఏంటంటే రేడియోలో ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు. అది నిజంగా అండి మైండ్ బ్లోయింగ్. రేడియోకి గ్లామర్ అద్దిన వాళ్లలో ముఖ్యమైన వ్యక్తుల్లో ప్రప్రథమంగా చెప్పాలంటే ఉషశ్రీ గారికి. ఎందుకనంటే పండిత పామరులందరినీ ఆయన అంత ఆకర్షించారు. ధర్మ సందేహాల కార్యక్రమం ద్వారా ఒక వరవడిని క్రియేట్ చేశారు. ఏమండి, సో కుర్రకారు అడిగే ప్రశ్నలకు చమత్కారంగా సమాధానం చెప్పేవారు, పెద్దవారు అడిగే ప్రశ్నలకు విజ్ఞానదాయకమైన సమాధానాలు చెప్పేవాళ్ళు. అందరికీ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్తే బాగుంటుందో అది చెప్పేవారు. ఆ తర్వాతనేమో శ్రీరంగం గోపాలరత్నం గారు, నండూరి సుబ్బారావు గారు, నాగరత్నం గారు వీళ్ళు వేసిన సతీ సక్కుబాయి నాటకం నాకు బాగా చాలా చాలా ఇష్టమైన నాటకం అనమాట. రేడియోలో ఆయన నండూరి సుబ్బారావు గారు అమ్మా అమ్మా మరే సక్కే అంటూ ఉంటే మేము యూజ్ టు ఎంజాయ్. ఆయన నండూరి సుబ్బారావు గారు అన్న విషయం నాకు తెలీదు, శ్రీరంగం గోపాలరత్నం గారు సక్కుబాయి అన్న విషయం తెలీదు. క్యారెక్టర్స్ అట్లా కళ్ళ ముందర విజువలైజ్ చేసుకునేవాళ్ళు,
1: దృశ్యం కదలాడుతూ ఉండేది.
0: అది ఎంత బాగుండేదంటే నాగరత్నం గారు గయ్యాళిగా అరుస్తూ ఉంటే జస్ట్ సినిమాలో సూర్యకాంతం గారు ఎట్లాగో అంత సరిసమానంగా ఆవిడ యాక్ట్ చేస్తుందండి. ఆ తర్వాత రాగం తానం పల్లవి 10 గంటలకు అట్లా మొదలయ్యేది. ఒక రాగమే ఒక 1.25 నిమిషాలు ఉండేది. తానం కూడా ఒక 20 నిమిషాలు తర్వాత పల్లవికి వచ్చేవారు. అట్లా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, బాలమురళీకృష్ణ గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఈమన శంకర శాస్త్రి గారు వీణ, చిట్టిబాబు గారు వీణ, ఇవన్నీ ఆకాశవాణి ద్వారానే నాకు పరిచయం అయినాయండి. ఆ తర్వాత నేను నా స్కూల్ అంతా కూడాను వచ్చి విజయవాడ స్కూలింగ్ అంతా. అప్పట్లో కాన్వెంట్స్ లేవండి, కంప్లీట్ గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నానండి. నాదంతా తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.
1: గవర్నమెంట్ స్కూల్స్ లో చదివారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చి పడ్డారు అని కూడా అనుకోవచ్చు.
0: అంతా గవర్నమెంట్.
1: నేను కూడా అంతే.
0: వెరీ థ్యాంక్ఫుల్ అండి ఒక రకంగా. తర్వాత గుంటూరు విమెన్స్ కాలేజ్.
1: నేను ఇక్కడ మీకు అడ్డొస్తాను.
0: చెప్పండి.
1: మీరు సహజంగా విజయవాడ అనేసరికంటే సినిమాకి చాలా పెద్ద పీట, అందరు సినిమాల వైపు ఆకర్షితులు అవుతారు.
0: గుండె చప్పుడు అండి,
1: గుండె చప్పుడు అసలు
0: చప్పుడు
1: తెలుగు ప్యారిస్ అంటారు తెనాలిని. అలాంటిది మీరు ఇంత అందంగా ఉన్నారు, ఇంత బాగా చేస్తున్నారు, ఇంత బాగా నటిస్తున్నారు, అటువైపు వాళ్ళెవరు ఇట్లా మిమ్మల్ని సినిమాల్లోకి తీసుకెళ్లిపోవాలనుకోలేదా?
0: అనుకున్నారండి. నా చదువు కాకముందే నాకు ఆఫర్స్ వచ్చినాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు, కానీ నాకే ఇష్టం లేకపోయింది సినిమా పట్ల. మీకంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నన్ను బాపు గారు అడిగారు.
1: అబ్బా, అసలు ఎవరైనా బాపు గారు అడిగితే అసలు వెనక్కి తగ్గుతారు.
0: వంశవృక్షం సినిమాకి
1: తర్వాత సూపర్ డూపర్
0: దిక్కుపాటి మసూదన్ రావు గారు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ప్రేమలేఖల సినిమాలో దీప క్యారెక్టర్
1: బ్లాక్ బస్టర్.
0: అలాగే శంకరాభరణంలో రాజలక్ష్మి

0: గారి క్యారెక్టర్ కి నన్ను రోజా రాణి గారిని ఇద్దరిని చూసి ఫైనల్ గా దే సెలెక్టెడ్ మీ రాజలక్ష్మి గారి క్యారెక్టర్
1: చెప్తుంటే.
0: అప్పుడు నండూరి విఠల్ గారు డైరెక్టర్. సో సంబడి కేమ్ టు మై ఆఫీస్ అండ్ నండూరి విఠల్ గారిని అడిగారు. అడిగితే మాకున్నది ఇద్దరే అనౌన్సర్స్, వాళ్ళ సినిమాల్లో యాక్ట్ చేయడానికి మేము ఇయ్యము, అట్లా పర్మిషన్ దొరకదు, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని ఉన్నాయి.
1: అవును, అప్పట్లో చాలా ఉండేవిలేండి,
0: చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, వీరభద్రరావు గారు, వీళ్ళ గొల్లపూడి భారతీరావు గారు, వీళ్ళందరూ ఆకాశవాణి నుంచి వచ్చిన వాళ్లే కదండి.
1: అవును,
0: ఆర్టిస్టులుగా.
1: అవును,
0: అంటే తర్వాత రిలాక్స్ చేశారేమో తెలియదు.
1: అవును,
0: నాకు ఆఫర్స్ అయితే బాగా వచ్చినాయి, కానీ సమ ఎందుకు అది నాకు సూట్ అవ్వదేమో అనిపించిందండి.
1: అసలు మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ ఇంట్లో మంచి కల్చరల్ నాకు ఆ ఫీల్ కనిపిస్తోంది. మీ ఇంట్లో అసలు ఎంతమంది ఉండేవారు, మీరు ఎంతమంది బిడ్డలు నాన్నకి?
0: మేము ఆరుగురం అండి.
1: ఓకే,
0: ఆరుగురిలో ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు.
1: అందరికీ ఇలా సాహిత్యం పట్ల, సంగీతం పట్ల.

0: బాగుంటుందేమో అనిపించిందండి.
1: అసలు మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీ ఇంట్లో ఒక మంచి కల్చరల్ నాకు ఆ ఫీల్ కనిపిస్తోంది. మీ ఇంట్లో అసలు ఎంతమంది ఉండేవారు, మీరు ఎంతమంది బిడ్డలు నాన్నకి?
0: మేము ఆరుగురు అండి.
1: ఓకే.
0: ఆరుగురులో ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు.
1: అందరికి ఇలా సాహిత్యం పట్ల, సంగీతం పట్ల మమత ఉన్న వాళ్లేనా?
0: కారణం ఏంటంటే మా నాన్నగారు విశ్వనాథ సత్యనారాయణ గారి స్టూడెంట్.
1: ఓ,
0: జ్ఞానపీఠ గ్రహీత.
1: ఓ,
0: ఆయన స్టూడెంట్ నాన్నగారు.
1: అది
0: ఇంకొక విషయం ఏంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారు మా ఇంటికి వచ్చేవారు.
1: అబ్బో,
0: ఇక్కడున్న మా నాన్నగారిని ఒరే అని పిలిచేవారు. తర్వాత చాలా సంవత్సరాలు నాన్నగారు నాతోటి 10వ ఏటనే 1000 పడగలు చదివించారండి. నాన్నగారికి ఏంటంటే కపిలభాయి రామనాథ శాస్త్రి గారని అలనాటి గొప్ప కళాకారుడు.
1: పాటలు బాగా రాశారు,
0: పాటలు పద్యాలు అన్ని పాడేవారు. ఘంటసాల గారికి, ఋషేంద్రమణి గారికి, వీళ్ళందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా ఆయన గురుతుల్యులు.
1: అవును,
0: ఆయన పణితి పట్టుకొని, పణితి అంటే చూ, ఆయన ఎలా పాడతారు అది పట్టుకొని వాళ్ళు పాడేవాళ్ళు. భావానికి నాగయ్య గారు ఆ పాడే విధానానికి కపిలభాయి రామనాథ శాస్త్రి నాకు స్ఫూర్తి అని ఘంటసాల గారు చెప్పారు. తర్వాత పెండ్యాల నాగేశ్వరరావు గారు మా నాన్నగారి తరఫున చుట్టం మాకు. ఆయన హైదరాబాద్ వస్తే మా ఇంట్లో ఉండేవారు. సో నాన్నగారికి ఎందుకో ఈ లలిత కళల పట్ల, వీటి పట్ల ఆసక్తి ఎక్కువ అండి. అందుకని నాన్నగారు మా రెండో అక్కకి నేర్పించారు డాన్స్, తర్వాత వయలిన్, తర్వాత ఓకల్, ఈ మూడును. అది ఇంట్లో నేర్చుకుంటూ ఉంటే నేను పాడేదాన్ని. దానికి తంబూరు ఉండేది, తను తంబూరు వాయిస్తూ ఉంటే నేను తంబూరు వాయించడం నేర్చుకున్నాను. అది నాకు తర్వాత ఒక రకంగా ఉపయోగపడ్డది అనుకోండి. హైదరాబాద్లో ఇక్కడ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆకాశవాణిలో నేను రావటం జరిగింది. వస్తే అప్పుడు ప్రయాగ వేదవతి గారిని మాకు పరిచయం చేశారు.
1: మాకు డైరెక్టర్ గా పనిచేశారు నిజామాబాద్ లో.
0: అవునా?
1: బో, అక్కయ్య ఎంత మందికి ఇన్స్పిరేషన్.
0: ఆవిడ అసలు అడగద్దండి, కొత్త వాళ్ళం మేము పిల్లలం. నేను, మా తమ్ముడు, మా కజిన్ ముగ్గురం వస్తే మీరెందుకు డ్రామాలు రాసి యువవాణిలో ప్రోగ్రామ్స్ ఇవ్వకూడదు అంది. అక్కడి నుంచి ఆవిడ చెప్పిన తర్వాత నేను ఆకాశవాణికి స్కిట్స్ రాసేదాన్ని, అంటే లఘు నాటికలు చిన్న చిన్న, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్.
1: అది వాటికి విపరీతమైన పాపులారిటీ ఉండేది.
0: అందులో నేను, మా తమ్ముడు, మా తమ్ముడు ఫ్రెండ్స్, రేడియో ఏకాంబరం గారు, కార్మికుల కార్యక్రమం,
1: ఆయనకి పాపులారిటీ మామూలు కాదు,
0: వాళ్ళ అబ్బాయి, అందరం కలిసి మేము యాక్ట్ చేసేవాళ్ళం. అట్లాగా ఆవిడ చాలా కార్యక్రమాలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. తర్వాత
1: అంటే మీరు ఒక ప్రొడ్యూసర్ గా, అంటే కాంట్రిబ్యూటర్ గా వచ్చారు, కానీ అనౌన్సర్ గా రాలేదు.
0: నేను ఎక్కడ క్యాజువల్ గా వర్క్ చేయలేదు. సో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ ఏలో నేను ఆ వాయిస్ ఆడిషన్ కి వచ్చాను. వాళ్ళు సెలెక్ట్ చేశారు. చేశాక జాతీయ రూపకాలని ఉండేవి ఆకాశవాణి.
1: స్టాండర్డ్ అండి అసలు అది. ఆకాశవాణి జాతీయ రూపకాలు అంటే జాతీయ స్థాయిలోనే, పైగా హైదరాబాద్ విజయవాడ పేరెన్నిక గన్నాయి.
0: అవి రాత్రి 10 గంటలకి ఏమో.
1: అవును,
0: వాటికి పిలిచి నాకు అవకాశాలు ఇచ్చారు. అయితే నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే నా వాయిస్ బాగుందని సర్టిఫై చేసింది ఏఆర్ఏ.
1: ఇది బాగుంది.
0: అందువల్ల మొట్టమొదట నేను నా జీవితంలో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి వస్తే ఆకాశవాణికే కృతజ్ఞతలు చెప్పుకుంటాను.
1: బాగుందమ్మా.
0: ఎందుకనంటే ఇక్కడ వాయిస్ బాగుండాలి, ఉచ్చారణ బాగుండాలి, భాష బాగుండాలి. మొట్టమొదట నువ్వు ఏం మాట్లాడుతున్నావో ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అందువల్లనే ఇక్కడ నా గళం అప్రూవ్ అయింది.
1: అది
0: సో ఎందుకు చెప్తున్నానంటే దాని తర్వాత నేను అందంగా ఉంటానని సర్టిఫై చేసింది దూరదర్శన్. దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. నేను వాయిస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఇక్కడి నుంచి మరి జగ్గయ్య గారు వెళ్ళారు, రేడియో అనౌన్సర్ గా పనిచేసిన జగ్గయ్య గారు. తర్వాత ఏఆర్ చెన్నైలో కోమల్ గారు,
1: సింగర్
0: అండి, లీల గారు క్లాసికల్ కాన్సర్ట్స్ ఇచ్చేవారండి ఏఆర్ లో. తర్వాత నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, సూర్యకాంత గారు, వీళ్ళందరూ చెన్నై ఆకాశవాణిలో డ్రామాలు వేసేవారు. ఏమండి ఆకాశవాణి అంటే అలా ప్రాణం పెట్టేసేవాళ్ళండి ఆర్టిస్టులు, గొప్ప గొప్ప ఆర్టిస్టులు కూడా. ఇప్పుడు మీరు అనుకుంటారు

0: ఉంటున్న వాళ్ళందరూ కూడాను ఫస్ట్ స్టెప్ ఏదంటే స్టేజ్, రెండో అడుగు ఆకాశవాణి, మూడో అడుగు దూరదర్శన్, నాలుగో అడుగు అంటూ
1: వెండితెర.
0: ఇలా నాలుగు అడుగులు,
1: అవును,
0: నాలుగు స్తంభాల్లాగా ఇవి ఆర్టిస్టులని అట్లా నిలబెట్టినాయండి.
1: రహస్యాన్ని మాత్రం
0: అలాగే
1: నాలుగు దశాబ్దాలుగా మీ స్వరం, దానికి సీక్రెట్ ఏంటి, దాని వెనుకున్నది?
0: నా స్వరం అంటే నేనేం చెయ్యనండి, నా గొంతుకి నమ్మకానికి రోజు ఒక్క గంట సేపు వాకింగ్ చేస్తా, అందరితోనూ నవ్వుతూ మాట్లాడతాను, నా నవ్వే నాకు టానిక్.
1: అయితే అసలు ఆకాశవాణిలో మీరు రూపకాలు చేస్తున్నారు, డ్రామాలు, స్కిట్స్ రాస్తున్నారు, దూరదర్శన్ వైపు మీ అడుగు ఎలా పడింది?
0: దూరదర్శన్ వైపు అంటే నేను
1: చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలని ఉండేది.
0: గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా వచ్చినాయండి, కానీ మా అమ్మగారు ఒప్పుకోలే. చివరికి ఏమైందంటే ఈ ఉద్యోగం వచ్చింది, ఇది కూడా ఏమిటన్నది ఎవరికి తెలియదు. నేనే ఇంకా లేదు, ఆడిషన్ అన్నారు, రమణి సన్యాలని ఒక ప్రొడ్యూసర్ ఉండేవారు, ఆవిడని అడిగాను. అడిగితే వచ్చేవే ఇది పర్మనెంట్ జాబ్ అంది ఆవిడ. అంటే నవంబర్ 28, 78 నా ఆడిషన్. లేదమ్మా నేను ఆడిషన్కి వెళ్తానన్నాను. నేను ఏదో ఇంట్లో మామూలు క్యాజువల్ శారీ కట్టుకున్నాను, అట్లాగే వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఈ కెమెరా ఇవన్నీ ఫేస్ చేయాలన్న విషయం నాకు ఐడియా లేదు, మనకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకున్నాము అని చెప్పి వెళ్ళిపోతే వాళ్ళకు న్యూస్ బులెటిన్ లాంటిది ఒక 20 పేజెస్ స్క్రిప్ట్ ఇచ్చారు, ఒక రోల్ నెంబర్ ఇచ్చారు, రోల్ నెంబర్ 3. 8 o'clock ఎంట్రీ అన్నారు, 7:40కి పాపయ్య లింగం గారని అప్పుడు హెచ్సి ఆయన, ఆయన నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకున్నాడు, ఎంట్రీ వేసుకున్నాడు. ఓ సింగ్ గారని ఆయన ఉండేవాడు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చాడు. తర్వాత అట్లాగనమాట, ఇచ్చిన తర్వాత నాకు బాగా గుర్తుంది, తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు, నండూరు విఠల్ గారు డైరెక్టర్. 20 పేజీల స్క్రిప్ట్ ఇచ్చారు, అటు ఇటు తిరుగుతూ చదువుకున్నాను. ఆడిషన్కి రమ్మన్నారు, ఇట్లాగే స్టూడియోలోకి వెళ్ళా. ఇక్కడ మైక్ ఉంది, అక్కడ కెమెరా ఉంది, దీని వంక చూసి చదవమ్మా అని ఫ్లోర్ అసిస్టెంట్ చెప్పాడు. దాని వంక చూస్తున్నాను, స్క్రిప్ట్ పోడియం మీద ఉంది, స్క్రిప్ట్ వంక చూడలేదు, 20 పేజీలు చూడకుండా చెప్పేశాను. సో దాంతో అందరూ కంగారు పడిపోయారు. అది అయిపోయింది, ఎక్కడో లాస్ట్కి ఇంకా స్క్రిప్ట్ లాస్ట్ పేరాగ్రాఫ్ మొత్తం అయిందా లేదని ఒకసారి ఇట్లా చూసి ఇలా చూశాను, చూసి ఇంకా అయిపోయింది. అయిపోయాక వెళ్తూ ఉంటే ఫ్లోర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఆ రోజు నుండి, తర్వాత నేను జాబ్లో చేరాక కూడా అతను ఉన్నాడు. ఆఖరికి ఒక్కసారి చూసావమ్మా నేను స్క్రిప్ట్ అన్నాడు. ఏమండి చూడకూడదా అన్నా, అది కాదమ్మా, అక్కడ అందరూ ప్యానెల్లో మాట్లాడేది ఇతను హెడ్సెట్ చేసుకుంటారు కదా అనుకున్నారంటే ఐఎమ్ డిస్క్వాలిఫైడ్, ఇంకైపోయింది, మనల్ని పిలవలే అనుకుని ఇంటికి వెళ్ళిపోయా. శశిధర్ అని ప్రొడ్యూసర్, ఇక్కడ కూడా వర్క్ చేశారు, మీకు తెలిసే ఉంటుంది స్క్రిప్ట్ రైటర్. సో ఆయన ఫోన్ చేశారు, ఫోన్ చేసి విజయదుర్గ నువ్వు సెలెక్ట్ అయ్యావు, సాయంత్రం ఇంటర్వ్యూ ఉందిరా అన్నాడు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూకి మా అమ్మగారు రావటం హైలైట్. ఎప్పుడు అడగను మా అమ్మని ఎక్కడికి వెళ్ళినా, అమ్మ నాకు కొంచెం తోడుస్తావా అమ్మా అన్నా, పద వస్తానంది. నాతో ఆ రోజు ఫస్ట్ టైం ఆవిడ నా ఇంటర్వ్యూకి వచ్చింది, లక్కీ. తెలుగు ఇంగ్లీష్ హింది మూడు భాషల్లోనూ నన్ను ఇంటర్వ్యూ చేశారు, ఐదుగురు ఉన్నారు. పాలస్వామి నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ, మీకు తెలుసు కదా, ఆయన ఒకరు, నండూరు విఠల్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఒక ఆయన, ఇలా ఐదుగురు పెద్దవాళ్ళు అండి. నండూరు విఠల్ గారు కూడా ఉన్నారు అందులో. ఐదుగురు ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనేమో హిందీలో అడిగారు, కొంతమంది ఇంగ్లీష్లో అడిగారు, కొంతమంది తెలుగులో అడిగారు, అన్ని అడిగారంటే జనరల్ నాలెడ్జ్ సంబంధాలు.
1: దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ మీద మంచి అవగాహన,
0: ఆ రోజు పేపర్ చదవాలి కదా మనం కంపల్సరీ. సో దాంతో సెలెక్టెడ్ అండి, సెలెక్టెడ్ అన్నారు. అలాగా దూరదర్శన్కి వచ్చాను. వచ్చిన తర్వాత
1: ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ అయిపోయింది, మీకు మధ్యలో మీ ఫేస్ గురించి కానీ లేదా కెమెరాతో మీకు ఆడిషన్స్ అలాంటివి ఏం లేవా?
0: కెమెరా ముందర నిలబడానండి నేను, చదివింది మొత్తం,
1: దాంతోనే అయిపోయింది. మరి మేకప్,
0: మేకప్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి కెమెరా ముందర నిలబడి ఉన్నదాన్ని ఉన్నట్టుగా చదివేసి వచ్చేసాను. నేను అనుకున్నాను ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇలాగే మనం డైరెక్ట్ వెళ్ళిపోయి కెమెరా ముందర నిలబడి చదవచ్చులే అనుకున్నాను, కానీ
1: సినిమా రంగంలో మేకప్ తప్పించుకున్నారు కానీ ఇక్కడ తప్పించుకోలేకపోయారు.
0: లిప్స్టిక్ అంటే నాకు పడదండి ఫస్ట్ నుంచి, ఎందుకో చికాకు, అస్సలు ఇష్టం ఉండదు.

0: అండి, భగవంతుడు మనల్ని ఎలా పరీక్షిస్తాడంటే మనకేది ఇష్టం ఉండదో అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి.
1: నిజమండి.
0: కాకపోతే ఏంటంటే, మనం గనక ఒక నెగిటివ్ థింకింగ్తో కాకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని మనం ప్రేమించగలిగితే మాత్రం ఎవ్రీథింగ్ విల్ బి వండర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్.
1: అద్భుతమైన మాట చెప్పారు. అవును,
0: ప్రేమించాలి.
1: అవును,
0: ఏదైనా సరే. ఆ తర్వాత వాయిస్ కానీ, వాయిస్ని మాడ్యులేట్ చేసుకోవటం కానీ, నన్ను నేను ఇట్లా మేకప్ చేసుకోవాలి, ఇలా కాస్ట్యూమ్స్ ఉండాలి, రోజు ఇదే మొహం చూస్తారు, ఇదే మాట వింటారు. తేడా ఏముంటుంది? ఆడవాళ్ళ వీక్నెస్ ఒక గొప్ప వీక్నెస్ ఉంటుంది. ఇవాళ ఏం చీర కట్టింది, ఇవాళ మెల్లో ఏం పెట్టింది, ఇవాళ చెవులకి ఏం పెట్టింది,
1: కరెక్ట్, కొత్తగా ఉండాలి
0: వాళ్ళకి ఎప్పుడూను.
1: అవును,
0: అందుకని అలా అలా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ, నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఆ ఉద్యోగంలో సెటిల్ అవ్వటం జరిగింది. సెటిల్ అయ్యాక ఇంకా నేను వెనక్కి తిరిగి నేను చూసుకోలేదండి.
1: 35 సంవత్సరాలు చేశారా?
0: 35 సంవత్సరాలు చేశాను. తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ మై రిటైర్మెంట్ మన హైదరాబాద్ దూరదర్శన్, విజయవాడ దూరదర్శన్, యాదగిరి సప్తగిరి రెండిటికీ వర్క్ చేశాను. స్క్రిప్ట్ రాసేదాన్ని, రంగోలి అని హిందీ పాటలు తెలుగులో అనౌన్స్మెంట్స్ చేసి హిందీ పాటలు టెలికాస్ట్ చేసేవాళ్ళు. సో దానికి తెలుగు అనౌన్స్మెంట్స్ ఒక 5 ఇయర్స్ అవి రాశాను. స్పెషల్గా ఏదైనా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలంటే నన్ను పిలిచేవాళ్ళు. తర్వాత న్యూస్ రీడర్స్ని, అనౌన్సర్స్ని సెలక్షన్ ఒకటి, అందులో కూడా నేనున్నాను. వాళ్ళని సెలెక్ట్ చేయటం, వాళ్ళకి మేకప్ వేయించి కెమెరా టెస్ట్ చేయించటం, తర్వాత వాళ్ళకి భాష నేర్పించటం, వాళ్ళని మోల్డ్ చేయటం, అదొకటి. తర్వాత స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా ఫీచర్ ఫిలిమ్స్కి. అంటే దూరదర్శన్ నేను నన్ను రిటైర్ చేసింది కానీ దూరదర్శన్ మాత్రం నన్ను అవతం లేదు.
1: సరే అండి, వ్యాఖ్యాతగా మనం కెమెరా ముందు కానీ మైక్ ముందు కానీ ఉండటం వేరు, ఓపెన్గా వెళ్ళి వేదికల మీద ఓపెన్ ఆడియన్స్ అలా వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం వేరు. అక్కడ చాలా మనకి తెలుసు, ఆకాశవాణిలో మనం జనాల మధ్యలోకి వెళ్ళి ఆ జనాల మధ్యలో మనము వ్యాఖ్యానం చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాగే 15 ఆగస్ట్, 26 జనవరి ఇలాంటి సందర్భాల్లో కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు సభావేదికల మీద వ్యాఖ్యానం చేశారు. ఈ ఛాలెంజింగ్లు మీకు ఇష్టమైనవి ఏంటి? కొన్ని కొన్ని గడ్డు పరిస్థితుల్లో కూడా మన చలాకీతనంతో, మనం విచక్షణతో మనం దాన్ని దాటిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు ఒక వ్యాఖ్యాన దుర్గం అనుకుంటున్నారు కాబట్టి నేను ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది.
0: మీరు అన్నారండి వ్యాఖ్యాన దుర్గమని. ఎందుకంటే హెచ్పీటీ, ఎల్పీటీ ఇనాగ్రేషన్స్ ఉండేవి.
1: అవును,
0: అంటే ప్రతి ఊళ్ళోనూ కూడాను అట్లాగా ఐఎన్బి మినిస్టర్స్ వచ్చేవారు, మన చీఫ్ మినిస్టర్స్ వచ్చేవారు. జలగం వెంగళరావు గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఉండగా, కర్నూలు అక్కడ ప్రతి చోట కూడా ఆ స్టేజ్ మీద నేను కంపేరింగ్ చేశానండి. అట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే, బికాస్ ఇట్స్ అఫీషియల్ ప్రోగ్రామ్, దానికి తగ్గట్టుగా హూందాగా మనం వ్యవహరించడం అనేది అదొకటి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదన్నా వచ్చినప్పుడు అది స్పాంటేనియస్గా సమయస్ఫూర్తితోటి అక్కడ మనం మేనేజ్ చేయాలి. దానికి చాలా అవసరం అండి. మనము ఆఫీస్లో మన స్టూడియోలో కూర్చొని మనం మైక్ ముందర మాట్లాడటం వేరు, బహిరంగంగా వేలాది మంది ప్రేక్షకుల ముందర ఇట్లా విఐపీస్, చీఫ్ మినిస్టర్స్, మిగతా మినిస్టర్స్ అందరు ఉండగా, అందరు అఫీషియల్స్ మధ్య మనం ఒక మాట మాట్లాడేటప్పుడు లైవ్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దానికి ఏంటంటే, ముందర స్క్రిప్ట్ అది రాసుకొని, ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు ఆ స్క్రిప్ట్ అది రాసుకొని ది అనౌన్స్ చేసేదాన్ని. అట్లాగే దూరదర్శన్ యాన్యువల్ డేస్కి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రోగ్రామ్స్ నేనే చేశానండి. దాదాపుగా 200,000 ప్రోగ్రామ్స్ చేశాను దూరదర్శన్లో. అయితే యాన్యువల్ డేస్కి ఇక్కడ చీఫ్ మినిస్టర్స్ వచ్చేవాళ్ళు గెస్ట్లుగా. ప్రతి యాన్యువల్ డేకి రామారావు గారి ముందర 3 సార్లు వ్యాఖ్యానం చేశాను నేను. మల్టీమీడియా ఫెస్టివల్ 2 సార్లు రామారావు గారి ముందర.

0: నుంచి అవార్డు తీసుకున్నా. అలాగే ఇంకా ప్రతి వాళ్ళు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన వచ్చారు మా దగ్గర యాన్యువల్ డేకి, చాలామంది. చంద్రబాబు నాయుడు గారు, మీకు విషయం చెప్పాలి, ఇక్కడ రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేశాం యాన్యువల్ డే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ అనమాట మాకు. 2002 అక్టోబర్. అందుకని సరే వెళ్ళి చెప్తున్నాను. ఇంతలో ఏదో అలికిడైంది, పక్కకు చూశాను. చూస్తే చంద్రబాబు నాయుడు గారు అట్లా నిలబడి ఉన్నారు పక్కన. ఇట్లా నా వంక తిరిగి, ఇది ఏఐఆర్ కనిపించదు కదా, నేను రావచ్చా అని అడిగారు ఆయన. నాకు ఒక్కసారి మైండ్ పోయింది నవ్వుతూ, అది కూడా
1: అదే అదే
0: ఫుల్ స్మైల్ అనమాట. నవ్వి నేను రావచ్చా అని అడిగారు ఆయన. అయ్యో సార్, రండి సార్ అని. అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే విచ్చేశారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను, ఒకసారి ఆయనకి స్వాగతం చెప్తూ కరతాళ ధ్వనులతో అని నేను చెప్పగానే ఇంకా అందరూ చప్పట్లు కొట్టారు. నాకు ఇప్పటికీ గుర్తన్నమాట. అట్లాగా మనం స్పాంటేనిటీ, వాళ్ళు కూడా వీళ్ళేంటి ఇలాగా అనుకోలేదండి. ఏ ముఖ్యమంత్రి అనుకోలేదు, ఏ ఎన్బీ మినిస్టర్ అనుకోలేదు, ఎవ్వరు అనుకోలేదండి. వాళ్ళు చాలా గౌరవం ఇచ్చారండి నాకు. అంటే అది నా గొప్పతనం కాదండి, నా సంస్థ నాకు ఇచ్చిన పొజిషన్, ఆ పొజిషన్ నేను
1: నిలబెట్టుకున్నారు. బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా మరొక్క మారు శ్రోతలందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుందాం.
2: మీరింతవరకు బ్రాడ్కాస్టింగ్ డే సందర్భంగా దూరదర్శన్ విశ్రాంత వ్యాఖ్యాత పురాణం విజయదుర్గ గారితో పరిచయం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. ఈ కార్యక్రమంలోని రెండో భాగం రేపటి వనితాలోకం కార్యక్రమంలో వినవచ్చు.

కిన్నెరల హరి కార్యక్రమంలో మొదటి ఉత్తరం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈలపూడి గ్రామం నుండి కాపత్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, కాపత్తి బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు డాడీ చిత్రం నుంచి పాట.

కార్యక్రమంలో మరొక ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, ధరణి, సీతమ్మ, శ్రీదేవి, కొర్స, రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు రంగస్థలం చిత్రం నుంచి ఎంఎం మానసి పాడిన పాట.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓఎస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, హృషికేష్, అక్షయ్ వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు. రామ్ బంటు చిత్రం నుంచి ఈ పాట.

ఇల్లందు పాటంఫీడ్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, అక్షయ, అమృత, అనుష, కీర్తి, శతాక్షి, అంబు, యశ్వంత్, రాజ్విక, రాజా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీభాయ్, చోటాపురాన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, రాంఫల్ పాసి, జి వెంకటేశ్వరరావు, జగన్మాత, వీరందరూ వినిపించమంటూ కోరుతూ

చూస్తున్నారు బొమ్మరిల్లు చిత్రం నుంచి సిద్ధార్థ్ కులశేఖర్ పాడిన పాట.

0: లక్ష్మీదేవిపల్లి ప్రశాంతినగర్ నుండి మారెపోయిన శ్రీనివాసరావు, మారెపోయిన పద్మ, పయ్యావుల రామ్మూర్తి స్వరూప, పెద్దిపోయిన సుధాకర్ లలిత, వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు జీవనజ్యోతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట.
1: సిన్ని ఓ సిన్ని ఓ సన్నజాజుల.

శ్రోతలు వింటున్నారు కిన్నెళ్ల హరి, ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరో ఉత్తరం. వరంగల్ నుంచి తండేల్ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు శివాజీ, జస్సీ, వైష్ణవి, ప్రియాంక, దీక్షిత, అన్విత, సంజన, పద్మ, రమాదేవి, హ్యాప్స్, యాకూబ్, స్వర్ణ, జస్సితశ్రీ, నవీన్, హారిక, హీనా, హసీనా, శరష్, సాయి, సీను, పవన్, అయాన్, రిషిత, నిహిత, ప్రణీత, నిత్య, పూజ, రాము, రమేష్, రాజీ, శీర్ష, అరుణ్, భవాని.

അഞ്ജി, തനുശ്രീ, ലിക്ഷിത, ലാസ്യ, സൗജന്യ, హరీష్, పల్లవి, దివ్య, సంతోష్, వీరందరి కోసం తండేల్ చిత్రంలోని పాటను విందాం.

దానవీర సూరకర్ణ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సనిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు, మరి వీరందరి కోసం విందాం దానవీర సూరకర్ణ చిత్రంలోని పాట.

వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరూ వినిపించమంటూ కోరుతున్న పాట జయం మనదేరా చిత్రంలోనిది.

పోస్ట్మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మరి వీరందరి కోసం వినిపించేద్దాం పోస్ట్మ్యాన్ చిత్రంలోని పాట.

ఇల్లందు కాలరీస్ కలాసీ బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి రూపేష్, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనూష, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, మురళీధర్ భూతాడ, జుగల్ కుషేర్ ఖండేల్వాల్, వెంకటరాజం ఘట్టికలు శ్రీనివాసరాజ్ యాదవ్, నరహరి నాయక్, కొండూరి రామచందర్, వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు పెళ్ళి చిత్రంలోని పాట.

శ్రోతలు వింటున్నారు కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతల కార్యక్రమం. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి చంటి చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మావిడాల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మి, ప్రసన్న, మంగమ్మ, గుండేటి దుర్గారావు, నాగమణి, మురిపెటి స్వరూప, నాగయ్య, మరి వీరందరి కోసం వినిపిద్దాం చంటి చిత్రంలోని ఈ పాట.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుంచి నెమలికొండ పెదనాగాచారి రత్నం, సతీష్ సుజాత, వీరబ్రహ్మాచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవాచారి ప్రవీణ్చారి వీరందరూ వినిపించమంటూ కోరుతున్నారు. చంద్రముఖి చిత్రం కోసం టిప్పు, రాజేశ్వరి, గంగ, మాణిక్య, వినాయకం పాడిన పాట.

ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీకీర్తి క్రియేషన్స్ వారి విక్రమార్కుడు చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతమందించారు ఎంఎం కీరవాణి, సాహిత్యం సమకూర్చిన వారు చంద్రబోస్. ఈ పాటలను ఆలపించారు జస్సీ గిఫ్ట్, చిత్ర, ఎంఎం కీరవాణి, టిప్పు, విజి, మాళవిక, సునీత. వినండి శ్రీకీర్తి క్రియేషన్స్ వారి విక్రమార్కుడు చిత్రంలోని పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన శ్రీకీర్తి క్రియేషన్స్ వారి విక్రమార్కుడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు చంద్రబోస్, సంగీతం సమకూర్చిన వారు ఎంఎం కీరవాణి, ఈ పాటలను ఆలపించిన వారు ఎంఎం కీరవాణి, చిత్ర, జస్సి గిఫ్ట్, టిప్పు, విజ్జి, మాళవిక, సునీత. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నాకు నచ్చిన పాట నేను ఝాన్సీ జురూర్పాడు మండలం బాపకుల నుండి జగదేక వీరుడు అదిలోక సుందరి చిత్రం నుండి అందాలలో.

నా పేరు కీర్తి రాజ్కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట విచిత్ర కుటుంబం. ఆడవే జలకమ్ములాడవే, ఆడవే జలకమ్ములాడవే.

నా పేరు జ్యోతి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట ఆహ్వానం సినిమాలోంచి, పందిరి వేసిన ఆకాశానికి వమ్మ ఆహ్వానం.

నా పేరు కృష్ణయ్య గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. నాకు నచ్చిన పాట సిరివెన్నెల సినిమాలోని ఆది భిక్షు వాడినేది అడిగేది, భూ నిచ్చుటి వాడినేది కోరేది.

నా పేరు పులిచెర్ల ముత్యాలరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం. నాకు నచ్చిన పాట అల్లూరి సీతారామరాజు సినిమాలోని తెలుగు వీర లేవరా దీక్షభూమి సాగర.

0: నేను ఏనుగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా 70వ దశకము నాటి శ్రీదేవి సినిమాలో చిరుగాలే వింజామర. పాట రచన ఆరుద్ర, ఘంటసాల సుశీలమ్మ గారి గానం, సంగీతం జీకే వెంకటేష్.
1: చిరుగాలే వింజామర చిట్టి

నా పేరు మారేబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట జానకి గారు పాడిన ప్రతిఘటన సినిమాలోని ఈ పాటకు జానకి గారికి ఉత్తమ గాయని అవార్డు కూడా వచ్చింది. ఈ దుర్యోధన దుశ్వాసన దుర్వినీత లోకంలో

కొత్తగూడెం బుర్దిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట యజ్ఞానికి పాడిన పాట కాంచన గంగ నుంచి ఓహో శ్రీమతి కాంచన. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం.

పాలంచి మండలం పుల్లాయగడం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట చిరంజీవి నటించిన ఆపద్ బంధువుడి చిత్రం నుండి ఆ ఊరా అమ్మక్క చెల్లె ఆలకించే నమ్మడమే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రాంపూర్ గ్రామం నుండి నాలేర నుండి చికెన్ షాప్ రాములు మాట్. నాకు నచ్చిన పాట అన్నమయ్య సినిమా నుండి ఏలే ఏలే మరదల.

నా పేరు యాకూబ్ పాషా. నాకు నచ్చిన పాట 1వ నంబర్ కుర్రాడు చిత్రంలో నుండి. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు శుభ సాయంత్రం. నేను మీ రేడియో నేస్తం మోతే కృష్ణ. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మేరా జూతా హై జపానీ ఏ పటలూ ను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
1: ఇప్పుడు వినండి చిత్రగీతాల కార్యక్రమంలో జాజిమల్లి చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.
2: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జాబిలమ్మ పెళ్ళి చిత్రం నుండి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జై చిరంజీవ చిత్రం నుండి ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హిజ్క్ చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి డీజే దువ్వాడ జగన్నాథం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎవడు చిత్రం కోసం కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాటకు సాహిత్యం అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలు 100.1 MHz చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు వినండి డార్లింగ్ చిత్రం నుండి ఈ పాట.
1: Shella.

0: 切了。
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అందాల రాక్షసి చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: conflicts. Dr. Jaishankar underlined India's commitment to ASEAN centrality, regional stability, and the realization of a free, open, and prosperous Indo-Pacific. In badminton, Indian shuttler PV Sindhu's campaign at the China Open Super 1000 came to an end after she suffered a defeat against China's Chen Yufei in the women's singles round of 16. In men's cricket, Zimbabwe were 108 for 5 in 17 overs against India in the first T20 international of the three-match series in Harare when reports last came in. Earlier, India won the toss and elected to field. And that is the end of this news bulletin.
1: సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తిఫడి కుమార్. ముఖ్యాంశాలు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలో 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యూహాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. వార్తల వివరంగా. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లోని గచ్చిపూలి బాలయోగి స్టేడియంలో 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ 2026ను ప్రారంభించారు. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 36 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల కోసం 4480 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తూ 2036 నాటికి భారత్ క్రీడల్లో 10 అగ్రదేశాల్లో ఒకటిగా, 2047 నాటికి 5 అగ్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుందని, అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిఐఎస్ఎఫ్ సౌత్ ఏడీజీ పద్మాకర్, ఎస్ రాన్సిపే సహా సీనియర్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో కీలక జాతీయ ఆస్తులను పరిరక్షిస్తున్నందుకు ఆయన సిఐఎస్ఎఫ్ను అభినందించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. బినామీ యాజమాన్యం, రాజకీయ పలుకుబడి, పరీక్షల అవకతవకలలో ప్రమేయం వంటి ఆరోపణలు తన ప్రతిష్టపై దురుద్దేశపూర్వక దాడులుగా ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండే వ్యక్తి చేసే ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చట్టబద్దమైన రాజకీయ విమర్శ పరిధిని దాటాయని స్పష్టం చేస్తూ నిర్దేశించిన గడువులోగా క్షమాపణ చెప్పి తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంలో విఫలమైతే తక్షణమే సివిల్ క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫీజుల బాకీ బీజేపీ లడాయి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించారు. బీజేవైఎం నేతృత్వంలో నిజాం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణతో ఈ ప్రచారం ప్రారంభమైంది. హైకోర్టు మందలించినప్పటికీ విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్నిలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశించారు. ఈరోజు ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరి జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ముందే హెచ్చరించినట్లు చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకుల కారణంగా బీజేపీ ప్రభుత్వానికి యువత దూరమయ్యారని, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా జరుగుతున్న శాంతియుత నిరసనలను బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందం ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ను ఆయన నివాసంలో కలిసింది. సమావేశానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎం రఘునందనరావు, ధర్మపురి అరవింద్, గూడెం నాగేష్, డికే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు హాజరయ్యారు. గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట బల్హర్షా మధ్య 203 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ విద్యుతీకరణను పూర్తి చేయడం ద్వారా దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య చివరి

0: 11 కిలోమీటర్ల మార్గం బీబ్రా రివర్ బ్రిడ్జి విజయవంతంగా పూర్తి కావడంతో మొత్తం 3,000 కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు కార్యరూపం దాల్చడంతో ప్రయాణికుల రద్దీ గణనీయంగా తగ్గడంతో పాటు స్థానిక పరిశ్రమలకు సరుకు రవాణా వేగవంతమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రతినిధులతో సమావేశమై రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, ప్రతిపక్షాల విమర్శలను వాస్తవాలతో తిప్పికొట్టడం వంటి అంశాలపై చర్చించారు. మీడియాతో సమన్వయం చేసుకుంటూ వివిధ వేదికలపై అభివృద్ది పథకాల విజయాలను సమర్థవంతంగా ప్రచారం చేయాలని, ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని ప్రతినిధులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఎయిర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా వరంగల్లోని రేడియో శ్రోతలు 1927లో ఇదే రోజున ప్రారంభమైన చారిత్రాత్మక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తొలి అడుగు సంవత్సరాలు గడిచే కొద్దీ రూపాంతరం చెంది మన సాంస్కృతిక సామాజిక విద్యా ప్రగతికి గణనీయంగా దోహదపడిందని వరంగల్కు చెందిన కోనిక పేర్కొన్నారు.
1: 99 ఇయర్స్ బ్యాక్ 1927లో ఇదే రోజున మన దేశంలో ఫస్ట్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేడియో మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంది. డిజిటలైజేషన్ ఎంత ప్రోగ్రెస్ అయినా రేడియో గవర్నమెంట్ కి మనకి మధ్యలో బ్రిడ్జ్ లా మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎంటర్టైన్ చేస్తూ సొసైటీని ముందుకు నడిపిస్తున్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్. మనకు ఆకాశవాణిని అందించిన ఈ హిస్టారికల్ మూమెంట్ ని గుర్తు చేసుకోవటం మాకు చాలా హ్యాపీగా ఉంది.
0: ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకేశ్వరరావు తెలిపారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 16 రోజుల పాటు తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉద్యమంలో పాల్గొన్న సుమారు 13,000 మందితో మాట్లాడినట్టు కేశవరావు చెప్పారు. ఉద్యమకారులను గౌరవించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో నెహ్రూతో పాటు సోనియా గాంధీ తదితరులు తెలంగాణ రాష్ట్రానికి సహకరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ మరింత కాలం పాటు కొనసాగుతుందని, అర్హులైన ఉద్యమకారులను 1969 గుర్తించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్నిలో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ 3 జిల్లాల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. శాఖలు తమ మధ్య సమన్వయం చేసుకోవాలని, తాగునీటిని సంరక్షించాలని, కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేయాలని, వరి సాగును తగ్గించి మెట్ట పంటలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే బీర్ల అయ్యర్లతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుగ్గా కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ ప్రసాదాలు అందజేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని వరంగల్ పోలీసులు పాఠశాల యాజమాన్యాలకు, బస్సు డ్రైవర్లకు సూచించారు. అదనపు డీసీపీ రాయల ప్రభాకర్రావు, ఏసీపీ టి సత్యనారాయణ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ పోలీసులు అదాలత్ ప్రాంతంలో పాఠశాల, కళాశాల బస్సులను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ప్రయాణాలకు భద్రతే లక్ష్యంగా ప్రమాదాలు నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా 28 బస్సులను తనిఖీ చేసినట్లు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపారు. సిరి కార్యక్రమంలో భాగంగా దొడర్న గ్రామంలో ఒక వ్యవసాయ చెరువును ప్రారంభించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా రైతులు చెరువును బాధ్యతాయుతంగా నిర్మించుకోవాలని కోరారు. భూగర్భ జలాలను పరిరక్షించడంలో, తక్కువ వర్షపాతం ఉండే ఎల్నిలో కాలంలో పంటలకు సహాయపడంలో వాటి పాత్రను వివరిస్తూ ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ ఏంజెల్ల ఆల్ఫ్రెడ్ సీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అర్హులైన బాలికలకు 100% HPV టీకాలు వేయాలని, టీకాలపై ఉన్న అవగాహనను తొలగించాలని సిబ్బందికి సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వర్షాకాల వ్యాధులను నివారించడానికి నీరు నిలవకుండా ఉండేందుకు ప్రతి మంగళవారం, శుక్రవారాల్లో డ్రై డేస్ పాటించాలని, అలాగే జ్వరాలకు తక్షణ పరీక్షలు, చికిత్సలు అందించాలని ఆమె ఆదేశించారు. మెదక్ జిల్లా కలెక్టర్ సీనియర్ రెవెన్యూ అధికారులతో కలిసి కోమటూరు గ్రామంలో జరిగిన భూ పునర్సర్వే గ్రామ సభకు హాజరయ్యారు. అక్రమ యాజమాన్యాలు అక్రమాల పట్ల హెచ్చరిస్తూనే నిజమైన రైతులకు వారి న్యాయమైన ప్రయోజనం అందేలా కలెక్టర్ హామీ ఇచ్చారు. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ పదవీ కాలాన్ని పొడిగించారు. విశ్వవిద్యాలయానికి విజిటర్గా వ్యవహరిస్తున్న భారత రాష్ట్రపతి, విద్యామంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ అఖిల భారత పోలీసు

0: జూడో క్లస్టర్ 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రారంభించారు. గ్లోబరేనా టెక్నాలజీస్తో తనకు సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ జారీ చేశారు. తెలంగాణలోని 25 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్రవత్త ఉద్యమాన్ని ఈరోజు ప్రారంభించింది. ఉద్యమకారుల ఎంపికకు సంబంధించి తమ కమిటీ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కెకేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఇప్పుడు సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
2: వాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ సర్వకారః ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండ ప్రదానార్థం త్వరిత న్యాయాలయం స్థాపయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశ్వాసయత్ యత్ ఛాత్రాణాం భవిష్య రక్షణం సర్వకారస్య వర్తతే శీర్ష ప్రాథమికతా. సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజుః ప్రావోచత్ యత్ సర్వకారః సంసది నీట సంబద్ధ ప్రకరణేషు చర్చాయై సర్వథా సన్నద్ధః. మనిలాయాం ఆయోజితే ఆసియాన్ మంత్రిస్తరీయ సమ్మేళనే భారతం ఆతంకవాదం విరుద్ధ్య అసహిష్ణుతాయాః నీతిః పునః ప్రత్యపాదయత్. సంయుక్తరాష్ట్ర సురక్షా పరిషది సింధు జలసంధేః విషయే పాకిస్తాన దేశస్య వక్తవ్యేషు భారతేన ప్రకటితా విప్రతిపత్తిః. భారతేన స్పష్టీకృతం యత్ అతిసీమ్ని ఆతంకవాదస్య సమాప్తావేవ యథావస్థం భవేత్ జలసంధిః. అపి చ గ్లాస్గో కామన్వెల్త్ క్రీడాః అద్య సాయం సమారప్స్యంతే. క్రీడామహోత్సవే తావత్ 25,100 భారతీయ క్రీడికాః భాగం భజిష్యంతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యపాదయత్ యత్ నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సంలిప్తేభ్యః దండ ప్రదానార్థం కేంద్రీయ సర్వకారః త్వరిత న్యాయాలయానాం స్థాపనం విధాస్యతి. సహ దృఢతయా న్యగాదీత్ యత్ ఛాత్రాణాం భవిష్యస్య రక్షణం సర్వకారస్య సర్వోచ్చ ప్రాథమికతా వర్తతే. సామాజిక సంజాలీయ పటలే ప్రధానమంత్రి ప్రాకటయత్ యత్ దేశస్య యూనాం కళ్యాణాత్ భవిష్యాచ్చ అధిక మహత్వపూర్ణం కిమపి నాస్తి. దిల్ల్యాః జంతర్ మంతర్ స్థలే నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణమధికృత్య ఛాత్రాణాం జాయమానస్య విరోధ ప్రదర్శనస్య మధ్యే ఏతత్ వక్తవ్యం సమాగతం. ప్రధానమంత్రిణా ప్రోక్తం యత్ తేన సంబద్ధాధికారిణః అస్మిన్ విషయే ఆవశ్యక పదక్షేపాన్ ఉత్థాపయితుం నిర్దిష్టాః. శ్రీమోదీ దృఢతయా ప్రావోచత్ యత్ యే యూనాం భవిష్యం హంతుం ప్రయతంతే తే సర్వథా నైవ త్యక్ష్యంతే. సహ ప్రోక్తవాన్ యత్ ఛాత్రాణాం హితానాం రక్షాయై ఉత్థాపితేషు పదక్షేపేషు ఏవ ఏషః నిర్ణయః గృహీతః. కేంద్రీయ సంసదీయ కార్యమంత్రి కిరణ్ రిజిజుః అద్య విపక్షీదలాన్యాలక్ష్య ఆరోపితవాన్ యత్ నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణే సర్వకారస్య ఆశ్వాసనానంతరమపి విపక్షిభిః చర్చా అవరుధ్యతే. సంసత్ పరిసరే వార్తాహరైః సహ భాషమాణః సహ అవోచత్ యత్ సర్వకారేణ చర్చాయాః యాచనా అంగీకృతా కింతు విపక్షః నవీనాన్ పక్షాశ్రయానారోప్య చర్చాతః పలాయనం కరోతి. శ్రీ రిజిజుః అవోచత్ యత్ కాంగ్రెస్ దళమపి చర్చావధౌ స్వస్య యాచనాం వక్తుం శక్నోతి. భాజపేతి దళస్య వరిష్ఠః నేతా కేంద్రీయమంత్రీ చ జేపీ నడ్డా అకథయత్ యత్ సర్వకారః సంసది నీట ప్రశ్నపత్ర గోప్యతాభంగ ప్రకరణస్య విశచ్చర్చాయై అస్యాః సమస్యాయాః స్థాయి సమాధానాయ చ ఏకాం సుదృఢాం నీతిం విధాతుం పూర్ణతయా సన్నద్ధో వర్తతే. నవదిల్ల్యాం ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రీనడ్డా ప్రోక్తవాన్ యత్ పరస్పరం దోషాధికారే తథా ముహుర్ముహుః లక్ష్యాద్ విచలనే నిమగ్నో న భూత్వా విపక్షేణ గభీర విషయమాదాయ సంసది చర్చాయాం భాగః గ్రహీతవ్యః.
3: గ్యాంగ్ చర్చా కే మాధ్యమ

0: केवलं तांत्रिक प्रगतेहिन अपितु विविधतापूर्णस्य राष्ट्रस्य एकीकरणस्य सूचना शिक्षा मनोरंजनानां च तस्याः शाश्वत शक्तेः उत्सवः वर्तते। अद्य सायं स्कॉटलैंड देशस्य ग्लास्गो नगरे 23तमः राष्ट्रमंडल क्रीडा महोत्सवः समारप्स्यते। 10 दिनात्मक दीर्घ्यस्मिन् महास्पर्धा आयोजने 74 राष्ट्रानां क्रीडा दलानि भागं ग्रहीष्यन्ति। ओलंपिक पदक विजेतारौ नीरज चोपड़ा, मीराबाई चानू, लोवलीना, बोरगोहेन चस्मिन् महाकुंभे भारतस्य प्रतिनिधित्वं विधास्यन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పూట రేపటి ప్రసార వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి సాగు వివరాలు, గొర్రెలు మేకల్లో నట్టల నివారణ, బిందు సేద్యం ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, 9 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10 మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార వివరాలు.

Ik ga. ఇక రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో దేవి భక్తిగీతాలు మరియు నాట్య కళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ పర్వీన్ సుల్తానా. 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో పంట పొలాల్లో పాములు జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రగీతాలు వింటారు. 7:30 విజయపదం కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ IFS మెయిన్స్ పరీక్ష విధానం ప్రిపరేషన్ విశ్లేషణ గురించి వ్యాఖ్యానం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నరలహరి శ్రోతల కోరిన చిత్రగీతాలు, 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక్క క్షణం ఆలోచిద్దాం ప్రసంగం, ఇంకా భారతీయ కుటుంబ వ్యవస్థ శ్రీమతి కె సరిత గారి ప్రసంగం వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు,

30 నిమిషాలకు ఏకచిత్ర గానం 4 గంటల నుండి చిత్రగీతాలు వింటారు. 5 గంటల 45 నిమిషాలకు జానపద గేయాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50

హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం పరిచయం, జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ గురించి తెలుసుకుంటారు, జానపద గేయం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 9:00 న్యూస్ ఎట్ 9, 9:10 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద సంగీతం వింటారు. ముందుగా ప్రకటనలు.
1: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట. మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: ఆడపిల్ల అలంటేనే లోకనారసయ్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలోనా
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
2: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35.
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
2: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

మీరింతవరకు ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచన.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మిరప పంటలో సమస్యలు తర్వాత ఏ విధంగా నివారించుకోవాలి, నిర్వహించుకోవాలి అన్న వివరాలు మనకు ఇలా అందజేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మిరప పండించే ప్రాంతాలలో రైతులు ఎదుర్కొంటున్న బూడిద తెగులు, కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులు, కోయనోఫోరా, రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, జెమిని వైరస్ వంటి సమస్యలు గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు ఇప్పుడు చెప్పబోయే చర్యలు చేపట్టుకుంటే రైతులకు చక్కగా పంట పండి లాభాలు పొందుతారు అని తెలియజేస్తున్నారు. ఇక బూడిద తెగులు విషయానికి వస్తే, చలి వాతావరణం మొదలైనప్పటి నుండి ఆకుల అడుగు భాగంలో బూడిద వంటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు పసుపు వర్ణంలోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు మైక్లోట్ బ్యూటనాల్ 1 గ్రాము లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటరు, లేదా టెబికోనజోల్ 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు 7 నుండి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే ఈ బూడిద తెగులను నివారించవచ్చు. ఇక కాయమచ్చ, కొమ్మ ఎండు తెగులు గురించి ఈ విధంగా. కొమ్మ లేత చిగుర్లపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా కొమ్మ క్రిందికి ఎండిపోతుంది. ఈ తెగులు పండిన కాయలపై ఆశించినప్పుడు గోధుమ రంగు వలయాకార మచ్చలు ఏర్పడి కాయలు రాలిపోతాయి, కాయ నాణ్యత దెబ్బతింటుంది. దీని నివారణకు ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు, డైఫెనోకోనజోల్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకుంటే ఈ కాయమచ్చ తెగులు, కొమ్మ ఎండు తెగులును చక్కగా నివారించుకోవచ్చు. ఇక కోయనోఫోరా బ్లైట్, ఇది వర్షపు జల్లులు, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతంగా ఉంటుంది. లేత కొమ్మ చిగుర్లపై నల్లగా మచ్చలు ఏర్పడి క్రమేణా క్రిందికి కుళ్లిపోతాయి. దీనిపైన శిలీంద్ర బీజాలు వృద్ధి చెందడం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ తెగులు రాకుండా వర్షము కురిసిన తర్వాత, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు తెగులు లక్షణాలు గమనించిన వెంటనే కాపరాక్సిక్లోరైడ్ 30 గ్రాములు, ఇంకా ఫ్లాంటామైస్ 2 గ్రాములు 10 లీటర్ల నీటిలో, లేదా పైరాక్లోస్ట్రోబిన్ ఇంకా మెటిరామ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసినట్లయితే కోయినోఫోరా బ్లైట్ను నివారించుకోవచ్చు. ఇక రసం పీల్చే పురుగుల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తామర పురుగులు నల్లి ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుపోయి మొక్క పెరగకుండా ఉంటుంది. వీటి నివారణకు డైఫెన్ థయూరాన్ 1.5 గ్రాములు, లేదా క్లోరీఫెన్ఫీర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఉన్నట్లయితే ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇక కాయ తొలిచే పురుగులు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు ఆకులపై కాయలకు రంధ్రాలు చేసి తొలిచి తింటాయి. ఈ పురుగులను నియంత్రించ

చటకు ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారి చేసుకుంటే కాయదల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇక మిరప ఆకుముడత, అదే జమిని వైరస్ అంటారు. ఆకులు చిన్నగా మారి ఈ నెల ఆకుపచ్చగా ఉండి ఈ నెల మధ్య పసుపు వర్ణం మచ్చలతో పైకి ముడుచుకుపోతాయి. మొక్కలు గిడసబారిపోయి కాత పూత రాకుండా పోతుంది. ఈ దశలో వచ్చే వైరస్ వల్ల నష్టం అధికంగా ఉంటుంది. ఇది తెల్లదోమ వల్ల ఇతర మొక్కలకు తోటంతటా వ్యాపిస్తుంది. కావున వైరస్ సోకిన మొక్కలను తీసివేసి ఈ విధంగా సూచించిన పురుగు మందులను పిచికారి చేసి తెల్లదోమను నివారించవచ్చు. పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో అమర్చుకుంటే కూడా చాలా బాగుంటుంది. మిరప పంటలో నష్టాన్ని తగ్గించడానికి కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు మన శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు. ఈ మిరప పంటలో పండిన కాయలను వెంటనే కోసుకుని టార్బాలిన్ సీట్లపై ఆరబెట్టాలి. దీనివల్ల కాయలపై మచ్చ తాలుకాయలు తగ్గుతాయి. కోతకు ముందు మందులు ఎట్టి పరిస్థితుల్లో పిచికారి చేయరాదు. నీటి తడులను ఎడంగా ఇవ్వాలి. భూమిలో తేమ ఎక్కువగా ఉండకూడదు. వైరస్ సోకిన మొక్కలను తక్షణమే పీకి నాశనం చేయాలి. తెల్లదోమ, తామర పురుగులను సకాలంలో నివారించాలి. సిఫారసు చేసిన మందులను పిచికారి చేసుకోవాలి. బయో మందులను పిచికారి చేయరాదు. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయకూడదు. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 1-2 సార్లు పిచికారి చేసుకోవాలి. పిచికారికి పిచికారికి మధ్య కనీసం 7-10 రోజుల వ్యవధి ఉండాలి. మంచు పడకుండా రాత్రిపూట మిరప కల్లాలపై పట్టాలు కప్పుకోవాలి. ఈ విధంగా మిరప పంటలో చక్కటి ఈ సమస్యలను ఈ విధంగా నిర్వహించుకుంటే చక్కటి ఫలసాయాన్ని రైతులందరూ పొందగలరని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు మనకు తెలియజేశారు.

0: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో మిరప పంటల సమగ్ర నిర్వహణ పద్ధతుల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
0: ఇప్పుడు మరోసిని గీతం విందాం. భద్రాచలం చిత్రం నుంచి ఇదే నా పల్లెటూరు. వందే మాతరం శ్రీనివాస్ ఉషాపాడిన పాట. సుద్దల అశోక్ తేజ గారి రచన. వందే మాతరం శ్రీనివాస్ గారి సంగీతం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక సమాచార విద్యాపరమైన కంటెంట్ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది తెలిపారు. 23వ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి వేగంగా కఠినమైన శిక్షలు పడేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును రక్షించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదికగా ఈ ప్రకటన చేశారు. దేశ యువత సంక్షేమం వారి భవిష్యత్తు కంటే మరేదీ ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తక్షణమే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నడుమ పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం నుంచి రెండుసార్లు వాయిదా పడిన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల నినాదాలు కొనసాగాయి. ప్రిసైడింగ్ అధికారి దిలీప్ సైకియా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ నీట్ అంశంపై ప్రతిపక్షాలు కోరిన తేదీ సమయంలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఈ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నిబంధనలు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాజ్యసభలో కూడా మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశాన్ని లేవనెత్తారు. తాము చర్చకు సిద్దమేనని, అయితే ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. మొదట చర్చ కావాలన్న కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి రాజీనామా అంటూ కొత్త నిబంధనలు పెడుతోందని, విపక్షాలకు సభను నడపడం ఇష్టం లేదని విమర్శించారు.
1: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, जिसे हम इंडी गठबंधन कहते हैं, इंडी अलायंस कहते हैं, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा? क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है. आपका उद्देश्य एजुकेशन में बढ़ोतरी हो, एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
0: నిరసనల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల ఆందోళనల పట్ల ప్రభుత్వం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె నీట్ పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయడం

0: ద్వారా ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు. పరీక్షల పవిత్రతను దెబ్బతీసే వారిని త్వరితగతిన శిక్షించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన విద్యార్థులకు వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకేనని ఆమె స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని, పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభల నడవడికను అడ్డుకుంటోందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో చివరి విడతగా ఈరోజు రొమేనియా రాజధాని బుకారెస్ట్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముర్ము రొమేనియా అధ్యకులు నికోసర్ దాంతో చర్చలు జరుపుతారు. అనంతరం ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. రేపు రాష్టపతి ముర్ము భారత్ రొమేనియా బిజినెస్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. ఈ పర్యటన ద్వారా భారత్ రొమేనియాల మధ్య వర్తకం, పెట్టుబడులు, రక్షణ, సమాచార సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీ మిషన్లో ప్రకటించినట్టుగా 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో అడిగిన ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ప్రస్తుతం వివిధ దశల్లో అమలులో ఉన్న ప్రాజెక్టులు క్రమంగా పూర్తి కావడం ద్వారా ప్రస్తుతం ఉన్న 8.78 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి సుమారు 22 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రేపు న్యూఢిల్లీలో విపత్తు ముప్పు తగ్గింపుపై బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అధ్యక్షత వహిస్తారు. విపత్తు ముప్పు తగ్గింపులో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. విపత్తులనేవి స్థిరమైన అభివృద్ది, వాతావరణ స్థితిస్థాపకత, ఆర్థిక స్థిరత్వం, మానవ భద్రతకు వ్యవస్థాగత ముప్పుగా మారుతున్నాయనే గుర్తింపును ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని పేర్కొంది. ఈ సమావేశంలో 10 బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు పాల్గొంటారు. జాతీయ ప్రసార దినోత్సవం సందర్బంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది ఈరోజు ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. గత 99 సంవత్సరాల్లో బ్రాడ్కాస్టింగ్ రంగం రేడియో నుండి టీవీకి, అక్కడి నుండి ఈనాడు డిజిటల్ స్ట్రీమింగ్ కు ఎలా రూపాంతరం చెందిందో ఆయన వివరించారు. దేశ విదేశాల్లోని వీక్షకులకు వినోదాత్మక, సమాచార, విద్యాపరమైన కంటెంట్ ను ప్రసార భారతి నిరంతరం అందిస్తూనే ఉంటుందని తెలియజేశారు.
1: ఆజ్ సే 99 సాల్ పహలే పహలీ బార్ ఏక్ ఆర్గనైజ్డ్ రేడియో బ్రాడ్కాస్ట్ భారత్ మే కియా గయా, తత్కాలీన బొంబాయి, ఆజ్ జైసే హమ్ ముంబై కే నామ్ సే జానతే హై, ఔర్ యే దిన్ హమారే లియే ఏక్ మౌకా హై ఉస్ दिन को याद करने का, स्मरण करने का, और साथ ही साथ प्रसार भारती की तरफ से अपने आप को राष्ट्र के प्रति और हमारे श्रोताओं और दर्शकों के प्रति अपने मेहनत को, अपने एफर्ट्स को दोबारा डेडिकेट करने के लिए.
0: ఇరవై మూడవ కామన్వెల్త్ క్రీడలు ఈరోజు స్కాట్లాండ్లోని గ్లాస్కో నగరంలో ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ క్రీడా పండుగలో 74 దేశాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. ఒలింపిక్ పతక విజేతలు నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్ వంటి అథ్లెట్లు ఈ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రారంభ వేడుకల కంటే ముందే భారత్ తన పతకాల ఖాతాను తెరిచింది. మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ బై సాధించి నేరుగా సెమీఫైనల్స్ కు దూసుకెళ్లింది. లవ్లీనా జూలై 31న జరిగే సెమీఫైనల్లో తఫాకీతో తలపడుతుంది. ఈ ఏడాది కేవలం 10 క్రీడాంశాల్లో మాత్రమే పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బౌల్స్, జిమ్నాస్టిక్స్, నెట్బాల్, బాక్సింగ్, జూడోలు మాత్రమే ఈ షెడ్యూల్లో ఉన్నాయి. పారా అథ్లెటిక్స్తో కలిపి

0: 125 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఈ క్రీడల్లో పాల్గొంటోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో హైబ్రిడ్ నేపియర్ గడ్డి సాగు వివరాల గురించి తెలుసుకుంటారు.
1: ప్రథమంగా మనం గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 70% జనాభా అంతా జీవనాధారం అంతా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉంది. చిన్న సన్నకారు రైతులు వర్షాధారంగా పంటలు సాగు చేపడుతున్నారు. అదే విధంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న వర్షాభావ పరిస్థితుల్లో కాకుండా తుఫాన్లు గాని వడగండ్ల వానలతో కూడిన ఉపద్రవాలు అన్ని రైతు సోదరులు వీటన్నిటినీ ఒక ఆహార పంట సాగుపైనే ఆధారపడకుండా పాడి పశువుల పోషణ, పాల ఉత్పత్తి, అదే విధంగా మేకలు గొర్రెల పెంపకాన్ని ఇలా ఒక్కొక్క పరిశ్రమగా చేపట్టినట్లయితే వాళ్ళ కొంతవరకు రైతు సోదరులు దిగుబడులను సాధించుకోగలరు. సాధారణంగా పశుపోషణలో మేపు ఖర్చు 70% వరకు అవుతుంది. చౌకగా లభ్యమయ్యే పశుగ్రాస పంటలను పచ్చిమేతగా వాడడం వలన ఈ మేపు ఖర్చు అనేది తగ్గి పాల ఉత్పత్తి బాగా పెరిగి పశుపోషణ లాభదాయకంగా ఉంటుంది. అదే విధంగా పచ్చిమేత తినడానికి మరియు సులువుగా రుచిగా ఉండడమే కాకుండా అధిక పోషణ విలువలు కలిగి కూడా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సులభంగా జీర్ణమయ్యే పశుగ్రాసాన్ని మనము పశువులకి అందించినచో అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి సంకరజాతి ఆవులు, గేదెలకు అధిక పాల దిగుబడికై పచ్చిమేత అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ అధిక పచ్చిమేత దిగుబడిని ఇచ్చే ఒక పశుగ్రాస పంటని ఎన్నుకోవడము, అదే విధంగా ప్రణాళికబద్ధంగా పశుగ్రాస పంటల సరళిని పండించుకోవాలి. ప్రథమంగా మనము పశువుల మేతను ఉపయోగించే పంటల్లో రకరకాల పంటల్ని మనము వేసుకోవచ్చు. ఒకటి ధాన్యపు జాతి, గడ్డి జాతి మరియు పప్పు జాతి పంటలు. ఇవి పశుగ్రాస పంటలు, వాటి యొక్క ఆహారానికి చాలా ఉపయోగపడతాయి. సంవత్సరం లోపు పంట కాలము పూర్తి చేసుకున్న పంటల్ని ఏకవర్ష కాలం అని, సంవత్సరం కంటే ఎక్కువ పంట కాలం ఉన్న పంటలను బహువర్ష కాలం అని అంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకునే ఈ హైబ్రిడ్ నేపియర్ గడ్డి జాతి పశుగ్రాసము, ఇది గడ్డి జాతి కిందకి విభజించబడింది. సాగుకు అనుకూలమైన గడ్డి జాతివే కాకుండా కొన్ని చెట్లు కూడా ఉంటాయి. సో ఇలా ఏ రకమైన పశుగ్రాస పంట సాగు చేసినా వాటికి ఒక ప్రణాళిక బద్ధమైన సాగు అనేది మనకి ఎంతో అవసరం. సో ఇప్పుడు మనము ఆ సాగు వివరాలని తెలుసుకుందాం. ఈ హైబ్రిడ్ నేపియర్ గడ్డి అధిక దిగుబడినిచ్చే పోషక విలువలు గల పశుగ్రాసం. దీంట్లో సుమారు 16-18% ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది పశువులకు చాలా అనువైంది. ఎత్తు గమనించినట్లయితే 14-15 అడుగుల ఎత్తు పెరిగి కనీసం 7 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే విధంగా దీని సాగుకు నీరు నిలవని నేలలు మరియు 60 సెంటీమీటర్ల ఎడము, అంటే 2 అడుగులు ఎడము, మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు ఎడము పాటించినట్లయితే మనకి 1 హెక్టార్కు, అంటే 2.5 ఎకరాలకు 40,000 వేరు మొక్కలు లేదా కోతలు అవసరం. క్రమం తప్పకుండా అధిక నత్రజని గల ఎరువులు వేస్తూ మొదటి కోత తర్వాత ప్రతి నెల నుండి 45 రోజులకు ఒకసారి కోస్తూ ఉంటే సంవత్సరానికి మనకి సుమారు 180-200 టన్నులు ఎకరానికి దిగుబడి లభిస్తుంది. సాగు యొక్క కీలక అంశాలు గమనించుకున్నట్లయితే ముఖ్యంగా వాతావరణము, నేల ఎలానో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఉష్ణ మండల వాతావరణంలో బాగా పెరుగుతుంది. అదే విధంగా వివిధ రకాల నేలలకు ఇది అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకటే జాగ్రత్త మనం గమనించాలి, ఏంటంటే నీరు నిలవని నేలలను మనము ఎన్నుకోవాలి. అదే విధంగా సారవంతమైన నేలను కనుక మనం

సాగు చేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. కావున నీరు నిలిచి ఉండే లేదా అధిక క్షారత్వం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి మనం. భూమి తయారీ, లోతుగా దుక్కి దున్ని 1-2 సార్లు దుక్కి దున్నుకొని చదును చేసుకోవాలి. 2 అడుగుల దూరంలో గట్లు మరియు కాలువల ఏర్పరచుకోవాలి. ఎటువంటి నాటే పద్ధతి పాటించాలి అంటే వేళ్లు వచ్చిన కొమ్మలు ద్వారా లేదా 2-3 మొగ్గలున్న కాండపు కోతల ద్వారా ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. కావున కోతలను 3-4 నెలల వయసు గల ఆరోగ్యకరమైన మరియు పరిపక్వమైన కాండాల నుండి ఈ వేళ్లను సేకరించుకొని వీటిని గట్ల పైన ఏటవాలుగా 2 అడుగుల దూరంలో నాటుకోవాలి. ఎంత ఎడంలో నాటుకోవాలి అంటే 2 అడుగుల ఎడము అంటే 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరము. అదే విధంగా ఒకే వరుసలో ముక్కకి ముక్కకి మధ్య 50 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఇది కాని పరిస్థితిలో వరుసల మధ్య 3 అడుగులు మరియు ఒకే వరుసలో మొక్కల మధ్య 2 అడుగుల అంతరం ప్రామాణికంగా గమనించినట్లయితే 1 హెక్టార్కు సుమారు 33,333 సెట్లు లేదా 40,000 సెట్లు అవసరం పడుతుంది. నాట్లు వేయడానికి సరైన సమయము గమనించినట్లయితే వర్షాకాలము చాలా అనుకూలమైనది. సో వర్షాలు పడుతున్న ప్రారంభంలో లేదా నీటి పారుదల సౌకర్యము ఎప్పుడు ఉన్నా మనం వేసుకోవచ్చు. ఎరువులు వేయడము మరియు ఫలదీకరణం. సో తొలి దశలో మనము ఈ నాటగానే విత్తనాలు నాటడానికి ముందు హెక్టార్కు 25 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నుకున్నట్లయితే నేల కొంతవరకు సారవంతం అవ్వే అవకాశం ఉంది. ఇక రసాయనాల పోషకాలని గమనించినట్లయితే ఎన్పీకే మిశ్రమాన్ని వాడుకోవాలి. నత్రజని, భాస్వరము, పొటాష్. సాధారణంగా హెక్టార్కు 150 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అయితే ఈ 150 కిలోల నత్రజని దఫాలు వారుగా వేసుకోవాలి. అదే విధంగా దుక్కి దున్నే సమయంలో మొత్తం భాస్వరము, పొటాషియము ఒకేసారి వేసుకోవాలి. సో పైపాటుగా ఎరువును ప్రతి కోత తర్వాత వేగవంతమైన పునరుత్పత్తి కోసం హెక్టార్కు 75 నుండి 100 కిలోల నత్రజనిని వేసుకోవాలి. రసాయన ఎరువుల్ని వాడిన తర్వాత వెంటనే మనం నీరు అందించాలి. సో నాటిన వెంటనే మొదటిసారి నీరు పెట్టాలి. తర్వాత నేలలోని తేమను బట్టి నేల యొక్క స్వభావాన్ని చూసుకొని వారానికి ఒకసారి లేదా ప్రతి 2 వారాలకు ఒకసారి అయినా మనం నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన ఎడల మనకి మొదటి పంట కోత నాటిన 75 నుండి 80 రోజుల రావడానికి అవకాశం ఉంటుంది. అంటే సుమారుగా 2 నెలల నుండి 2.5 నెలల లోపు మనకి మొదటి కోత వచ్చేస్తుంది. తదుపరి కోతలు నేపియర్ గడ్డి పెరుగుదలను బట్టి ప్రతి నెల నుండి 1.5 నెలలకి సమయానికి మనకి 2-3 అలా కోతలు రావడానికి అవకాశం ఉంటుంది. సో మొలకల ఎత్తు మెరుగైన పునరుత్పత్తి కోసం మనము 10-15 సెంటీమీటర్ల మొలకను వదిలివేయాలి. సో దీని వల్ల ఏంటంటే తర్వాత మళ్ళీ మనము ఎరువును వాడిన ఎరువు మరియు నీరు వాడగానే ప్రతి 4 రోజుల లోపల దాని యొక్క ఎత్తు పెరగడము, దిగుబడి రావడం చూసుకోవచ్చు. సో ఇలా మనము పైన చెప్పిన ఈ అన్ని సాగు వివరాలను, ఈ కీలక అంశాలను గనక మనము గుర్తు పెట్టుకొని అన్ని ప్రణాళిక బద్ధంగా చేసిన ఎడల ఈ నేల ఆరోగ్యాన్ని అనుసరించి యాజమాన్య పద్ధతులను మనం పాటించినట్లయితే హెక్టార్కు సంవత్సరానికి 180 నుండి 200 టన్నుల పచ్చి మేత దిగుబడి ఈ నేపియర్ గడ్డి నుంచి వస్తుందనేది ఒక అంచనా. సో మనం వీటికి కావలసిన రకాలు అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ నేపియర్ ఒకటి వేగవంతంగా అభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. అదే విధంగా CO3, CO4, CO5 ఇవే కాకుండా DHN6, DHN15 ఇవి జనాదరణ పొందిన రకాలు మనకి. సో వీటి మధ్యలో కూడా మనము అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. పశుగ్రాసం నాణ్యతను పెంచడానికి అలసంద ఒక అంతర పంటగా వేసుకోవచ్చు. అలసందను మనము 1 అడుగు దూరంలో మరియు 10 సెంటీమీటర్ల 1 అడుగు దూరము వరుసల మధ్య 1 అడుగు దూరము, అదే విధంగా ముఖకి ముఖకి ఒకటే వరుసలో 10 సెంటీమీటర్ల దూరంతో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు తీసే పద్ధతి కూడా మనకి

0: కాల వరకు నియంత్రించవచ్చు ఈ అంతర పంట వేయడం వల్ల. సో పంట స్థిరపడే వరకు మొదట 30 నుండి 45 రోజుల పాటు కలుపు నియంత్రణ చాలా అవసరం పడుతుంది మనకి. సో ఈ విధంగా కొన్ని నిర్వహణ చిట్కాలు, అదే విధంగా సాగులో కీలక అంశాలను మనం పాటించుకున్నట్లయితే మనకి దిగుబడి అనేది సుమారు 180 నుండి 200 టన్నుల పచ్చి మేత దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు హైబ్రిడ్ నేపియర్ గడ్డి సాగు వివరాల గురించి తెలుసుకున్నారు.
2: అరి సుంతో,
3: ముజే కే సునానా చాతే హో, జో సునో మేరే సోతన్ కో.
2: కిస్కో?
3: అరె వహీ తుమ్హారా మొబైల్ ఫోన్, జిసే సుబహ శామ్ దిన్ రాత్ చిప్కే రహతే థే ఔర్ కహతే థే కిసాన్ కాల్ సెంటర్ సే బాతే హో రహీ హై.
2: అచ్చా, యే బాత్ హై?
3: హాన్, క్యూ, క్యా హువా, అబ్ బాత్ నహీ హోతీ క్యా?
2: అబ్ తో ఝట్ సే బాత్ హో జాతీ హై.
3: ఐసా క్యా?
2: హాన్, అబ్ తో జ్యాదా లైనే ఔర్ ఖాస్ టెక్నిక్ కే కారణ్ ఖేతీ కే మాహిరో సే తురంత్ బాత్ హో జాతీ హై. ఔర్ అగర్ కభీ లైన్ వ్యస్త్ హో తో అప్నీ సమస్యా ఫోన్ పర్ రికార్డ్ కరా దో, వహాన్ సే ఫోన్ ఆ జాతా హై ఔర్ సమస్యా కీ హల్కా మెసేజ్ భీ ఆ జాతా హై. యే దేఖో, ఆ గయా.
3: అరే వాహ్, ఇస్కా మత్లబ్ ఇంతజార్ కీ ఘడీ అబ్ ఖత్మ్.
2: హాన్,
3: తభీ మే సోచూ कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
4: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
1: వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాతి అంశం గొర్రెలు మేకల్లో నట్టల నివారణ గురించి తెలుసుకుంటారు.
5: మన తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలకు గొర్రెలు మేకలు పెంపకమే జీవనాధారం. కానీ గొర్రెలు మేకల పెంపకంలో కొన్ని సూచనలు పాటించకపోవడం వలన తగినంత లాభం పొందలేకపోతున్నారు. గొర్రెలు మేకలు పెంపకం అత్యంత ప్రాముఖ్యత గల అంశం నట్టల నివారణ. అసలు గొర్రెలు మేకలు పెంపకందారులు ప్రతి సంవత్సరం ఒక పద్ధతి ప్రకారం నట్టల నివారణ కార్యక్రమం అమలు చేయాలి. జీవాల్లో వివిధ రకాలైన పరాన్నజీవులు చేరి వాటి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఈ పరాన్నజీవులు వాటికవి సొంతంగా ఆహారం తయారు చేసుకోవు. ఇవి ఇతర జంతువులపై ఆధారపడి బ్రతుకుతాయి. ఇవి రెండు రకాలు, బాహ్య పరాన్నజీవులు, అంతర్ పరాన్నజీవులు. బాహ్య పరాన్నజీవులు శరీరంపై బాగా అనగా చర్మంపై ఉంటాయి. ఇవి ఏమనగా పేను, గోమర్లు, పిడతలు, ఈగలు. అంతర పరాన్న జీవులు, ఇవి శరీరంలోని లోపల భాగాలు అనగా రక్తము, ఊపిరితిత్తులు, కార్జము, మెదడు, కడుపు, పేగుల్లో ఉంటాయి. పరాన్న జీవులు ఉండటం వలన జీవాలు మేసే మేతలో కొంత భాగం పరాన్న జీవులు కూడా ఉపయోగించుకున్నటం వల్ల గొర్రెలు ఎదుగుదల సరిగ్గా ఉండదు. వ్యాధి బారిన పడటం మరియు తీవ్రమైన పరిస్థితుల్లో గొర్రెల్లో మరణాలు సంభవించడం, అందువల్ల ఆర్థికపరమైన నష్టాలకు పెంపకందారులు గురవుతారు. గొర్రెల్లో ప్రతి 3 నెలలకోసారి నట్టల నివారణ మందులు త్రాగించాలి. పేడ పరీక్ష నిర్వహించి దానికి తగిన నట్టల మందును ఎంపిక చేసుకోవాలి. త్రాగించేటప్పుడు మోతాదు తగిన రీతిలో ఉండాలి, లేకపోతే ఆ మందు పనిచేయదు. మరియు ఉదయం పూట త్రాగించి 1 గంట ఏమీ తినకుండా త్రాగకుండా సమయం ఇవ్వాలి. బాహ్య పరాన్నజీవులు నిర్మూలించడం పొగవేయటం వలన, స్పేయింగ్ వల్ల, డిప్పింగ్ వల్ల. పొగవేయటం వేపాకు, వాయులాకు, కలబంద, యూకలిప్టస్ మొదలైన ఆకుల్ని కాల్చి పొగవేయటం వలన దోమలు నిర్మూలించబడతాయి. స్పేయింగ్ 10% పశువైద్యులు సూచించిన పిచికారి మందులను ద్రవణ పోసి గొర్రెలపై, పాకాలు గోడలపైన, గోడల పగుళ్ళ రంధ్రాల్లోని వేసి మందు పడకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతుల కంటే ఇది శ్రేష్టమైన పద్ధతి. జీవాల్ని పూర్తిగా నశిస్తాయి. ఈ డిప్పింగ్ చేయటానికి భూమిలో 25 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు గొయ్య తీయాలి. లోతు 4 నుంచి 5 అడుగుల వరకు ఉండాలి. దానికి సిమెంట్తో ప్లాస్టింగ్ చేయించి అందులో నీళ్లు నింపాలి. 2 వైపులా ఫెన్సింగ్ వేయించాలి. మందుల్ని తగు మోతాదులో ఈ నీళ్లు కలిపి మందు నీళ్ళలో ఈదుకుంటూ 2వ వైపు వెళ్తాయి. మేకలు గొర్రెలు అన్నింటికి ఈదుకుంటూ 2వ వైపు వెళ్తాయి. మేకలు గొర్రెలు అన్నింటికి ఈదుతున్నప్పుడు మందు ప్రభావం వల్ల బాహ్య పరాన్నజీవులు నిర్మూలించబడతాయి. ఈ గొయ్యి ముందు భాగంలో పొడవు 2 గజాలు, వెడల్పు 2 గజాలు, లోతు 1/2 అడుగుతో చిన్న గొయ్యి ఏర్పాటు చేసుకుని అందులోని నీటితో ఫార్మాల్డిహైడ్ ద్రవణం కలిపినచో కాలు పుండ్లు కూడా చికిత్సకు లభిస్తుంది. డిప్పింగ్ ట్యాంక్ ఫుట్బాత్ను ఒకసారి ఖర్చు పెట్టే గ్రామం అనుకోకటి సామూహిక ప్రయోజనం కోసం నిర్మించుకుంటే గ్రామంలోని జీవాలన్నిటికీ ఉపయోగపడుతుంది. నటల్ నిర్మూలించడం ఎలా అంటే, ఒకే ప్రదేశంలో మేపకుండా పచ్చిక బాయిళ్లకు తరచుగా 4 నుంచి 5 రోజులకోసారి మార్చుతూ జీవాల్ని తేమగల ప్రాంతాల్లో మేపకుండా ఉండాలి. జలగ వ్యాధిని కలిగించే నత్తలని నిర్మూలించడం, అందుకొరకు కాపర్ సల్ఫేట్ నీరు నిల్వ లేకుండా 15 కిలోలు ఇసుకలో కలిపి నత్తలున్న ప్రదేశంలో చల్లాలి. నీరు నిల్వ ఉన్న కుండలు, చెరువుల్లోని నీరు తీర్హాల్లోని త్రాగనివ్వకుండా

0: నీళ్లలో బాతులు పెంచటం వలన నత్తలు నిర్మూలించబడతాయి. వాతావరణ పరిస్థితులు, మేత వనరులు, పరాన్నజీవులు, ఉధృత మొదలైన అంశాలను దృష్టిలో ఉంచుకొని సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు నట్టలు నిర్మూలనను మందులు త్రాగించాలి. వర్షాకాలం కంటే ముందు, వర్షాకాలంలో, వర్షాకాలం తర్వాత డివార్మింగ్ చేయించాలి. డివార్మింగ్ చేసే ముందు పేడ పరీక్ష అవసరాన్ని బట్టి పోస్ట్ మార్టం చేయించి ఫలితాలను కనుగుణంగా డివార్మింగ్ చేయించాలి. మోతాదు, మందుల ఎంపిక పశువైద్యుని పర్యవేక్షణలో తీసుకోవాలి. డివార్మింగ్ మందులు ప్రభావం అధికంగా ఉండటానికి ముందు రోజే జీవాన్ని మేత లేకుండా లేదా తక్కువ మేతతో ఉంచాలి. డాక్టర్ సిఫార్సు చేసిన మందులనే వాడాలి. డివార్మింగ్ చేయటం వల్ల లాభాలు ఏంటంటే, ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉండి జీవాలు పెరుగుదల బాగా ఉంటుంది. అధిక బరువుతో జన్మించి పుట్టిన పిల్లలు వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. వ్యాధులు త్వరగా మందలోకి రాకుండా కాపాడుతుంది. జీవాల్లో పాలు, మాంసం, ఉన్ని, దిగుబడిలోని నాణ్యత పెరుగుతుంది. పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి గొర్రెలు పెంపకం లాభసాటిగా ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం దీని యొక్క ప్రాముఖ్యత గుర్తించి ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గొర్రెలు, మేకలు పెంపకందారులు మా యొక్క మనవి.
1: మీరింతవరకు గొర్రెలు, మేకల్లో నట్టల నివారణ గురించి తెలుసుకున్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇది ఎవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
5: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కాని కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
6: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: వ్యవసాయదారుల కార్యక్రమంలో తర్వాతి అంశం బిందు సేద్యం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుంటారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రపంచ జనాభా 2050 నాటికి 9.4 నుంచి 10.2 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ప్రపంచ నీటి వినియోగ అవసరాలు అంటే వ్యవసాయం, విద్యుత్పాదక రంగాలకు దాదాపు 60 నుంచి 80% దాకా పెరిగింది. ఇదే సమయంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమై వర్షాధార ప్రాంతాల్లో నీటి కొరత మరింత ఉధృతంగా, సమస్యగా పరిణమించే అవకాశం ఉంది. అధిక సాగునీటి వాడకం నేడు ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యవసాయం కోసం భూగర్భ జలాల వాడకం 800 గణపు కిలోమీటర్లుగా ఉంది. భారత్, అమెరికా, చైనా, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాల్లోనే మొత్తం మీద 67% వాడుతున్నట్లుగా తెలుస్తోంది. భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగి 2050 వరకు 1100 గణపు కిలోమీటర్లకు చేరుకునే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత వినియోగ స్థాయి కన్నా 39% అధికం. ప్రపంచ నీటి వనరుల సంస్థ అంచనా ప్రకారం 2040 వరకు దాదాపు 36 దేశాలు అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయి. మిగతా రంగాలతో పోల్చితే వ్యవసాయ రంగంలో నీటి కొరత అనేది చాలా కీలక అంశం. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం భారత్ లో సేద్యపు నీటి అవసరాల కోసం 685 బిలియన్ల గణపు మీటర్ల తాజా నీటిని వినియోగిస్తున్నారు. అంటే ఇది మనకి అందుబాటులో ఉన్న జల వనరుల్లో 95% సమానం అన్నమాట. మరి చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక పెద్ద సవాలుగా మారనుంది. దేశంలో చిన్న సన్నకారు రైతులు అధికంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. అందులో తగినంత పంటను ఉత్పత్తి చేయకపోవడంతో వారి ఆహార భద్రతకు కావలసిన ఆదాయం పొందలేకపోతున్నారు. రైతులు రెట్టింపు ఆదాయం, ఉత్పాదకతలు పొందాలంటే సాగునీరు వారికి అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. హరిత విప్లవం వల్ల దేశంలో దిగుబడులు పెరిగినప్పటికీ అధికంగా ఉన్న చిన్న రైతులు హరిత విప్లవం నుంచి విస్మరించబడ్డారు. ఈ తరుణంలో బిందు సేద్యం చిన్న సన్నకారు రైతు కమతాల్లో కూడా వెలుగులు నింపగలదని తేటతెల్లమైంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే బిందు సేద్యం చిన్న సన్నకారు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలదని, అధిక విలువ గల పంటల సాగు చేపట్టవచ్చు అని తెలుస్తోంది. ఫలితంగా కుటుంబ ఆహార భద్రతకు భరోసా ఏర్పడి ఇది 2వ హరిత విప్లవానికి నాంది పలకబోతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న బిందు సేద్యం, అంతర్జాతీయ సాగునీటి మురుగునీటి కమిషన్ ICPD అంచనాల ప్రకారం 1991లో

దేశంలో కేవలం 71,000 హెక్టార్లు మాత్రమే బిందు సేద్యంలో ఉండగా 2017 మార్చి నాటికి బిందు సేద్యపు సాగు విస్తీర్ణం 4.238 మిలియన్ హెక్టార్లకు చేరుకోగా అందులో మహారాష్ట్ర 1 మిలియన్ హెక్టారు, ఆంధ్రప్రదేశ్ 0.75 మిలియన్ హెక్టార్లు, తెలంగాణ 0.59 మిలియన్ హెక్టార్లు, గుజరాత్ 0.50 మిలియన్ హెక్టార్లు, కర్ణాటక 0.51 మిలియన్ హెక్టార్లు, రాజస్థాన్ 0.21 మిలియన్ హెక్టార్లు, తమిళనాడు 0.35 మిలియన్ హెక్టార్లు, మధ్యప్రదేశ్ 0.26 మిలియన్ హెక్టార్లుగా ప్రముఖ స్థానాల్లో నిలిచి ఉన్నాయి. మొత్తం సాగునీటి సేద్యపు విస్తీర్ణంలో బిందు సేద్యం 6.18% మాత్రమే ఉంది. బిందు సేద్యానికి వచ్చినప్పుడు సాగులో కూడా కొన్ని మార్పులను చేపట్టవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పంటకు కావలసిన మోతాదులో పైరు పెరుగుదల దశలు పరిగణలోకి తీసుకుని నీరు నేరుగా వేరు వ్యవస్థకు అందించడం వల్ల నేల పాక్షికంగా తడిచి నీటి సామర్థ్యం పెరుగుతుంది. కాలానుగుణంగా నీటి అవసరం, నీరు తోడటానికి అయ్యే సమయం తగ్గటం వల్ల దాదాపు 30

0: 1.8% మాత్రమే ఉంది. బిందు సేద్యానికి వచ్చినప్పుడు సాగులో కూడా కొన్ని మార్పులను చేపట్టవలసి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. పంటకు కావలసిన మోతాదులో పైరు పెరుగుదల దశలు పరిగణలోకి తీసుకుని నీరు నేరుగా వేరు వ్యవస్థకు అందించడం వల్ల నేల పాక్షికంగా తడిచి నీటి సామర్థ్యం పెరుగుతుంది. కాలానుగుణంగా నీటి అవసరం, నీరు తోడటానికి అయ్యే సమయం తగ్గటం వల్ల దాదాపు 30.5% విద్యుత్ ఆదా అవుతుంది. 31.9% వరకు సేద్యపు నీటి ఖర్చు కూడా తగ్గుతుంది. పంట వేరు వ్యవస్థ దగ్గర తరచుగా ఖచ్చితమైన పరిమాణంలో అవసరం మేరకు మాత్రమే ప్రధాన సూక్ష్మ పోషకాలను అందజేయటం వల్ల వడపోత నీటి ప్రవాహం నిరోధించబడి పోషక వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా 28.5% వరకు పోషకాల ఆదా జరుగుతుంది. వివిధ క్షేత్ర పరిశోధన ఫలితాల ప్రకారం ఈ పద్ధతి వల్ల పండ్ల తోటల్లో 42.4%, కూరగాయల సాగులో 52.7% దిగుబడులు పెరిగినట్లు గమనించారు. ఫలితంగా చిన్నకారు రైతులు అధిక ఆదాయం పొందగలిగారు. అధిక దిగుబడి, నాణ్యత, యాజమాన్యంలో సౌలభ్యం, ఉత్పాదకాల ఖర్చులు మిగులు, నూతన మార్కెట్ అవకాశాలు వంటివి రైతులను విభిన్న పంటల సాగు వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఇంకా ఎరువుల రాయితీపై వీటి ప్రభావం ఏంటో చూద్దాం. దేశంలో వ్యవసాయానికి 2013-14 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,66,712 కిలోవాట్ల విద్యుత్ ఖర్చు అయింది. దీనిలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ 66,988,000 రూపాయలు. బిందు సేద్య పద్ధతి ద్వారా విద్యుత్ సామర్థ్యాన్ని 30.5% వరకు పెంచవచ్చు. ఇది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వివిధ అంచనాల ప్రకారం బిందు సేద్య పద్ధతి ద్వారా విద్యుత్ సామర్థ్యం పెరగటం వల్ల సుమారుగా 10,400 కోట్ల రూపాయల ఆదా జరుగుతుంది. దేశంలో రసాయన ఎరువులకయ్యే రాయితీ భారం నానాటికి పెరుగుతూ ఉంది. బిందు సేద్యం ద్వారా సమర్థ పోషక వినియోగం వల్ల 28.5% ఎరువులు ఆదా అవుతూ ఉన్నాయి. తద్వారా రాయితీ ఖర్చులో దాదాపు 4,427 కోట్ల వరకు ఆదా అయినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. మరి అదేవిధంగా రైతుల ఆదాయంపై ఈ బిందు సేద్యం ప్రభావం ఎలా ఉంటుందంటే 13 రాష్ట్రాల నుంచి 5,892 మంది బిందు సేద్యాన్ని అవలంబిస్తున్న రైతులపై జరిపిన విశ్లేషణ ప్రకారం పంటలపై వచ్చిన నికర ఆదాయం బిందు సేద్య పరికరాలు అమర్చడానికైన ఖర్చు కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ పద్ధతిని అవలంబించిన రాష్ట్రాల్లో లాభం, సాగు నిష్పత్తి పండ్ల తోటల్లోనైతే 1.75% నుంచి 2.78%, అలాగే కూరగాయల్లోనైతే 1.83% నుంచి 2.74%గా నమోదయ్యింది. ఈ 13 రాష్ట్రాల్లో రైతుల ఆదాయం సుమారుగా 42% వరకు పెరిగినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలో దాదాపు 43% జనాభా మెట్ట ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఇక్కడ సాలిన 150 నుంచి 1,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. 80% మెట్ట ప్రాంతాలు దేశంలోని దాదాపు 10 రాష్ట్రాల్లో అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ నీటి వనరులు, సాగుకు నిరుపయోగమైన నేలలను మనం గమనించవచ్చు. అయితే ఇటీ ఈ ప్రాంతాలు మన ఆహార అవసరాల్లో దాదాపు 40% దాకా తీర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వర్షాధార సేద్యం ద్వారా ఉత్పాదకత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిందు సేద్య పద్ధతి ద్వారా వివిధ రకాల వ్యవసాయ ఉద్యాన పంటల్లో సాధారణ నీటిపారుదల పద్ధతుల కంటే హెక్టార్కు 28,329 రూపాయల నుంచి 2,44,073 రూపాయల నికరాదాయంలో పెరుగుదల కూడా నమోదైంది. బిందు సేద్య విధానం వల్ల బొప్పాయి, అరటి, గర్కిన్స్, క్యారెట్, బేబీ కార్న్, సొర, క్యాప్సికం, ప్రత్తి, వేరుశనగ, వరి, శనగ వగేరా పంటల్లో అధిక ఆదాయం వచ్చినట్లు గుర్తించారు. బిందు సేద్యం ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా బొప్పాయి రైతులు సగటున హెక్టార్కు 4,05,600 రూపాయల నికరాదాయాన్ని పొందినట్లుగా కూడా వ్యవసాయ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ పద్ధతికి అయిన ఖర్చును వారు కేవలం 1 ఏడాదిలోనే పొందగలిగారు కూడా.
1: ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం బిందు సేద్య పద్ధతిలో సాధారణ పద్ధతి కంటే 30 నుంచి 50% తక్కువ నీటి వినియోగం ఉంటుందని, నీటి ముంపు, నేలలో నీటి లవణీకరణ వంటి సమస్యలుండవని, అలాగే 95% సేద్యపు నీటి పారుదల సామర్థ్యం ఉంటుందని తేలింది. ఈ లవణాల ప్రభావం ఎలా ఉంటుందంటే నీటిలో ఉండే లవణాలు క్రియాశీల వేరు వ్యవస్థ నుంచి వడపోత ద్వారా దూరంగా వెళ్లిపోతాయి. మొక్కల వేర్లకు దగ్గరగా ఎక్కువసార్లు నీటి తడులు ఇవ్వటం ద్వారా వేరు వ్యవస్థ దగ్గర నీరు ఎక్కువగా ఉండి లవణాల సాంద్రత తగ్గుతుంది. తుంపర సేద్యంలో లవణ నీటి ప్రభావం వల్ల కలిగే ఆకులు మారడాన్ని బిందు సేద్య పద్ధతిలో తొలగించవచ్చు. రక్షిత వ్యవసాయంలో బిందు సేద్యం ఈ పద్ధతిని వివిధ రకాల హరిత గృహాల్లో, షేడ్ నెట్లు, వాకింగ్ టనెల్స్, ప్లాస్టిక్ టనెల్స్, నెట్ హౌజ్లలో కూరగాయల తోటల పెంపకానికి విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా అధిక నాణ్యత, దిగుబడి, మార్కెట్ ధర లభించే అవకాశం ఎక్కువ. ఇండో ఇజ్రాయెల్ పథకం

0: ఐఏఆర్ఐ న్యూఢిల్లీలో జరిగిన పరిశోధనల ప్రకారం 10 నుంచి 11 నెలల్లో సుమారుగా 200 నుంచి 210 టన్నులు ప్రతి హెక్టార్కు టమాటాలు, 80 నుంచి 90 టన్నులు ప్రతి హెక్టార్కు చెర్రీ టమాటాలు ఉత్పత్తి సాధించడం జరిగింది. అలాగే వివిధ రకాల క్యాప్సికం సాగులో కూడా 40 నుంచి 45 టన్నులు ప్రతి హెక్టార్కు దిగుబడి నమోదైంది. బిందుసేద పద్ధతి ద్వారా ఏడాదికి దోసలో దాదాపు 100 నుంచి 110 టన్నులు ప్రతి హెక్టార్కు దిగుబడి నమోదైంది. అలాగే తర్బూజాలో 22 టన్నులు ప్రతి హెక్టార్కు దిగుబడితో ఖర్చు లాభం నిష్పత్తి 1:3.86 గా నమోదైంది. అయితే రక్షిత సాగులో మామూలు పద్ధతి సాగు కంటే బహుళ ప్రయోజనాలున్నాయి. ఈ పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధించడంతో పాటు నీరు, నేల, ఎరువులను ఆదా చేసుకోవచ్చు. ఆటోమేషన్ కు కూడా ఇది అనువైనది. ఇది వాతావరణానికి అనుకూలమైన పద్ధతి. హరిత గృహాల్లో బిందుసేద పద్ధతిని ఉపయోగించి అధిక దిగుబడులను సాధించడమే కాకుండా సంవత్సరం మొత్తం పంటలను పండించడంతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. ఇక ఈ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ విషయానికొస్తే, దేశంలో గత 2-3 దశాబ్దాలుగా బిందు సేద్యంపై జరిగిన పరిశోధనల ఫలితంగా తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కానీ రైతులు మాత్రం ఈ పద్ధతిని శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా స్వీకరించకపోవడం గమనార్హం. ఈ సాగు పద్ధతి కేవలం 6.18% నికర నీటిపారుదల ప్రాంతాల్లోనే ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతి కొన్ని రకాల పంటల సాగుకు అనువైనది కాదు. అలాగే ఈ బిందు సేద్య విధానంలో విధానపరమైన అవసరాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రపంచ వ్యాప్తంగా నానాటికి తరుగుతున్న నీటి వనరుల నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పోకడల ద్వారా అనాదిగా ఉన్న పేదరికాన్ని నిర్మూలిస్తూ వ్యవసాయ ఆర్థిక పురోగతి మన ముందున్న పెద్ద కర్తవ్యం. కోట్లాది చిన్న సన్నకారు రైతులకు నీటి వనరుల కొరత, నీటి వనరులపై నూతన పరిజ్ఞాన అవగాహన లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నీటి వనరుల కొరత, పెరుగుతున్న నీటి అవసరాలు, ఉత్పాదకత పెంచటం, సుస్థిర వ్యవసాయం మొదలైనవి ముందున్న కీలకాంశాలు. వీటిని అధిగమించడానికి జాతీయ స్థాయిలో బిందు సేద్యం, ఫర్టిగేషన్ పై నూతన పాలసీ విధానాలు చాలా అవసరం ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన, రాష్ట స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులు, మారుతున్న వాతావరణం, నీటి వనరుల తరుగుదల, నీటి ఉత్పాదకతను పెంచడానికి అమలుపరచడం జరుగుతోంది. వివిధ పంటలు, నేల సారం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బిందు సేద్యం, ఫర్టిగేషన్ పద్ధతులను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీరు, విద్యుత్ ఆదా, ఎరువుల వినియోగం సామర్థ్యాన్ని పెంచడం, పంట ఖర్చులు తగ్గించడం, అధిక దిగుబడులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం, చిన్న సన్నకారు రైతులకు కూడా సూక్ష్మ నీటి సేద్యం ఉపయోగపడితే వారి జీవన శైలి మెరుగుపడే అవకాశం కూడా ఉంది. బిందు సేద్యం, ఫర్టిగేషన్ పద్ధతిని వివిధ క్షేత్ర, ఉద్యాన పంటల్లో విరివిరిగా వాడుకలోకి తేవడం ద్వారా ప్రపంచంలోని పేద రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం పుష్కలంగా ఉంది.
1: మీరింతవరకు బిందు సేద్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తోంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య

0: సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
1: నమస్తే అండి.
0: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారా?
1: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016 ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 years పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
0: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
1: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 years వరకు అంగన్వాడీ సెంటర్స్ లో మనం చూస్తాము. 5 years దాటిన వాళ్ళకి మనకు స్కూళ్లలో హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్ లో కూడా మనకు 18 years వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ని ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, ఒకటి బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. రెండవది డిసీజెస్, రెండవ డి వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. మూడవది డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, పోషకాహారాల లోపాలు, వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. నాలుగవది వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్వి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్వి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది, మనకు అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డెలీస్ కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు, సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
1: మనకు దాదాపు ఆదిలాబాద్ లో 8 teams ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీమ్ లో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ గానీ ఏఎన్ఎం గానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్, దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకుని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్ గానీ లేకపోతే స్కూల్ గానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
0: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
1: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్ లో చూసుకుంటే, అక్కడ 0 to 5 years చిల్డ్రన్స్ కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్ లో సంవత్సరానికి 1 స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి, నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంత్ చేసుకుని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకుని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టు మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
0: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి, వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసారు?
1: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే, అంగన్వాడీలో 0 to 5 years స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెంట్

0: హార్ట్ డిసీజెస్, హార్ట్ కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్ లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్ లో మనం సంవత్సరానికి 2 సార్లు కాని 3 సార్లు కాని అంటే కేసెస్ లోడ్ ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానెల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకుని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకుని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకి ఏమవుతాయి అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమందికి హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన గానీ కింద గానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, థలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్ పుట్టగానే మనకు షుగర్ తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ అని పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలు అన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్ లో ఉంది, సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకు 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనత కూడా ఐడెంటిఫై చేసుకుని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్ గా రిమ్స్ కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్ గా ఏమైనా ఉంటే టాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేము, ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేము, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనే మూగ చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరు అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా గైడెన్స్ ఇచ్చి తీసుకొచ్చి రెఫరల్ చేసి ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వారి ద్వారా మనం ట్రీట్మెంట్ ఇప్పించి సరి చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ఫాలోఅప్ కూడా మనం చేయడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఇది 2016లో ఈ కార్యక్రమం మొదలైంది, అప్పటి నుంచి కొనసాగుతూ ఉన్నది కదా, మరి దీనికి

0: నిర్దిష్టమైన కాల పరిమితి, నిర్దిష్టమైన లక్ష్యాలు అట్లేమైనా ఉన్నాయా? ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందా?
1: ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
0: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పిన కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ గాని ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యల్ని ఎక్కువగా గుర్తించింది కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం గాని ఆరోగ్య సేవలు అందించడం గాని అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
1: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మరి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐఈసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిసీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది. దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులున్నాయి, చేస్తున్నారు.
0: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి, సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: శ్రోతలు, మీరు ఇంతవరకు వికసిత భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణికి తోడం కేంద్రం కిన్నరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా గులాబీ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

ఇప్పుడు వినండి సీతారత్నం గారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సాహిత్యం అందించారు భువనచంద్ర, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ యూనివర్స్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఏప్రిల్ 1 విడుదల. చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటంఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, భానురాజ్, మీనాకుమారి, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఎండి షాకీర్, షహజాది, ప్రవీణ్, సుందర్ రాజ్, జగన్మాత, ఇంకా వీరి స్నేహితులు, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమసాగరం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, దేవత చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ 54వ డివిజన్ సపాయి బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి అమ్మని అయ్యూబ్, డ్రైవర్ బాబా, వీరన్న, అనసూర్య, తాహేర, వెల్డర్ జావేద్, మెకానిక్ జావేద్, ఇబ్రాహీం, జమాల్ ఇంకా వీరి స్నేహితులు వీరందరూ కోరుతున్న ఈ పాట మీకోసం.

కార్యక్రమంలో. ఇప్పుడు వినండి స్వాతిముత్యం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గణేష్ టెంపుల్ ఏరియా నుండి జమీల్ రఫీ గోరిబీ రియాజ్ ముస్తఫా తాహేర్ ఇంకా వీరి స్నేహితులు వీరందరూ కోరుతున్న చిత్రం పేరు తోటి కోడళ్ళు. చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి చంటి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు. సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరగా బంగారు సంకెళ్ళు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హనుద్దీన్ యూసుఫోద్దీన్ ప్రీతి సురేష్ ముత్యాలబాబు మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా ఇంకా వీరి స్నేహితులు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటారు. వీరాభిమన్యు చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మంగమ్మ శబదం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మంచి కుటుంబం చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలు, మధురిమ శీర్షికన అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వారసత్వం చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార వివరాలు వింటారు. రేపటి ఉదయం ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో దేవి భక్తిగీతాలు మరియు నాట్యకళం వింటారు. 6:30 సుభాషితం సమర్పణ పర్వీన్ సుల్తానా. 6:35 రైతు సంవత్సరంలో పంట పొలాల్లో పాముల గురించి జాగ్రత్తలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 చిత్రగీతాలు, 7:30 విజయపదం కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ IFS మెయిన్స్ పరీక్ష విధానం ప్రిపరేషన్ విశ్లేషణ గురించి తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీమతి బిశ్రుతి ఎస్ శ్యాంప్రసాద్, నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 7:45 చిత్రగీతాలు, 8:00 సంవత్సర ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 కిన్నరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు, 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో ఒక క్షణం ఆలోచిద్దాం ప్రసంగం, ఇంకా భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి శ్రీమతి కె సరిత గారి ప్రసంగం.

1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, 3:30 ఏకచిత్రగానం, 4:00 చిత్రగీతాలు వింటారు, 5:45 జానపద గేయాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో సోలార్ విద్యుత్ ద్వారా వ్యవసాయం పరిచయం వింటారు, జీవ నియంత్రణ పద్ధతిలో పురుగుల నివారణ గురించి తెలుసుకుంటారు, అలాగే జానపద గేయం వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నర లహరి తిరిగి, 8:15 పార్లమెంట్ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సమీక్ష, అనంతరం చిత్రగీతాలు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:04 దాటి 40 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మరి జై హింద్.